నిద్రపోయే ముందు శివనామమును 11 మాటలు. నిద్ర లేచి కన్ను తెరవగానే ఇంకొక నామం చెప్పడాన్ని శాస్త్రం అంగీకరించదు. నాకు కులదైవం ఒకవేళ శివుడు కావచ్చు, నేను శివశివ అంటూ నిద్ర లేవకూడదు. నేను శ్రీహరి శ్రీహరి శ్రీహరి అని 3 మాటలు, మొదటి మాట నోటి వెంట అదే రావాలి. నిద్ర లేచే ముందు

శ్రీహరినామంతో లేవాలి, నిద్రపోయే ముందు శివనామంతో నిద్రపోవాలి. ఈ రెండిటికి మధ్యలో జీవితాన్ని గడపాలి. అప్పుడు నీ ఇష్టం, ఇంకా అప్పుడు నువ్వు ఏది కోరుకుంటావో ఎలా జీవిస్తావో అన్నది నీ బుద్ధిని బట్టి ఉంటుంది. కానీ ఈ రెండు సమయముల యందు నామాన్ని ఋషులు నిర్ణయం చేశారు. అలా ఎందుకు చేశారు అన్న దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ అది నామ వైభవం వైపుకి వెళ్ళిపోతుంది. అందుకని నేను భగవద్గీతకి కట్టుబడే ప్రయత్నం చేస్తాను. కనుక ఇప్పుడు ఈశ్వరుడు మీకు శరీరాన్ని ఇచ్చి విడిచిపెట్టినప్పుడు మూడు మార్గములలో ప్రయాణం చెయ్యవచ్చు. ఈ శరీరంలోంచి ఇంకో శరీరాన్ని మీరు పుచ్చుకోవచ్చు. పుచ్చుకునేటప్పుడు దేవతా శరీరాన్ని పుచ్చుకోవచ్చు. ఈశ్వరుడు ఇస్తాడనకండి, మీరు దేవతా శరీరాన్ని పొందచ్చు. ఎలా అంటే అన్నీ పుణ్యకర్మలే ఆచరిస్తే చేసిన పాపములను మీరు మళ్ళీ ఈ దేహంతో చేసిన పాపాలని ఈ దేహంతో పోగొట్టుకోవడం అప్పరని 63 మంది నాయనార్లలో పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కాయిక కైంకర్యమే. దేవాలయాన్ని వెళ్ళి చీపురుతో తుడిచేసేవారు, నీళ్లు పట్టుకెళ్ళి దేవాలయం కడిగేసేవారు. ఎప్పుడూ ఈ శరీరంతో సేవ. ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యం వల్ల శరీరంతో చేసినటువంటి పాపమును నశింపచేసుకుంటాడు. వాక్కుతో చేసినటువంటి పాపాన్ని వాక్కు యందు దోషం రాకుండా జాగ్రత్త పడతాడు. అందుకే మాట గురించి ఉపనిషత్తు అంత జాగ్రత్తగా మాట్లాడుతుంది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యమప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్, అన్ని మాటలు చెప్తుంది మాటల గురించి. మాటని తపస్సుగా వాడుకున్నాడు, ఇప్పుడు మాటల చేత చేసినటువంటి దోషాన్ని పోగొట్టుకుంటాడు. మనస్సుతో ఎప్పుడూ పవిత్రమైనటువంటి ఆలోచనలనే చేయడం అలవాటు చేసుకున్నాడు, మనస్సుతో చేసుకున్న పాపాలని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనసు చేత, వాక్కు చేత, కాయము చేత పుణ్యకర్మలనే చేసుకుంటూ వెళ్ళాడు. ఈ మూడిటిని పాపము ఎందు ఉపయోగించలేదు. తనంత జాగ్రత్తగా జీవించాడు, శరీరం విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఉత్తమమైనటువంటి దేవతా శరీరంలోకి పంపిస్తాడు. ఇప్పుడు ఈశ్వరుడు పంపించాడా, మీరు చేసుకున్న కర్మ కారణమైందా? కర్మ కారణమైంది. మీరు పుణ్యమో పాపమో రెండూ చేశారు. మళ్ళీ నిన్న చెప్పాను కదా శుక్ల చింత అని ఒక చింత, ఆ చింతని పొందుతూ విడిచిపెడితే ఆ రుచి వాసనల యందు మళ్ళీ శాస్త్రాన్ని చదువుకోగలిగినటువంటి ఒక మనుష్య దేహంలో కడతాడు. అన్నీ పాపకర్మలే. వాక్కుతో పాపం, మనస్సుతో పాపం, శరీరంతో పాపం, ఈ మూడు తప్ప పుణ్యం అన్నది లేదు. ఎప్పుడూ పాపకర్మలు ఆచరించాడు. ఈశ్వరుడు తిరియక్కు చేస్తాడు, వెన్నుపావుని అడ్డంగా పెట్టి అందులోకి పంపిస్తాడు. ఏమంటే మేము చేసిన పాపాలు పుణ్యాలు శరీరంతో చేసినవి, వాక్కుతో చేసినవి బాగానే ఉన్నాయి, మనసుతో చేసినవి కూడా ఉంటాయా? ఉంటాయి. మనసుతో పుణ్యం చేస్తే ఎంత ఫలితమో మనసుతో చేసిన పాపానికి అంతే ఫలితం. నేను మీ వస్తువు ఎత్తుకుపోతే దొంగతనం ఫలితం ఎలా వేస్తారో, నేను మీ ఇంట్లో ఉన్న వస్తువుని చూసి ఇది నాదైపోతే ఎంత బాగుండో అని ఏడిచినా అంతే ఫలితం వేస్తారు, ఎత్తుకుపోయిన ఫలితమే వేస్తారు. అందుకే మానసిక చౌర్యము, మానసిక వ్యభిచారము ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఆ మనసుని నిగ్రహించాలి. ఆ మనసు నిగ్రహిస్తే కాయము పుణ్యమునందు పెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మనసు చేసే పాపాన్ని కూడా ఎవడు గమనించగలడు? లోపల ఆత్మగా ఈశ్వరుడు లేడండి. ఆత్మ ప్రకాశం చేత కదా మనసు వెలుగుతోంది. దానికి తెలియదు, ఆయనకి తెలియదు ఏం చేస్తున్నాడో మనస్సుతో. మనస్సుతో చేసినటువంటి పాప పుణ్యములను కూడా లెక్కలోకి తీసుకుంటాడు. కాబట్టి ఒక స్థితిలో ఈ శరీరం పనికి రాకుండా పోవచ్చు, మనసు పనికి రాకుండా పోవడం అన్నది ఉండదు. మీరు మనస్సుతో శివాభిషేకం చేసేయచ్చు, మనస్సుతో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు, మనస్సుతో గుళ్ళోకి వెళ్ళచ్చు, మనస్సుతో వ్రతం చేసుకోవచ్చు. అందుకు కదా శంకర భగవత్పాదులు మానసిక పూజ అన్న అధ్యాయాన్ని తీసుకొచ్చి ఇచ్చారు, రత్నైకల్పిత మానసం అంటును. కాబట్టి శరీరమును పొందేటటువంటి వాడు దేహియే. దేహి తన కర్మల చేత పొందుతున్నాడు. ఏ నువ్వు ఆ కర్మలను, సత్కర్మలను చెయ్యకుండా నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పాడు చేసేస్తే ఇక నువ్వు తరించే మార్గాన్ని నువ్వే మూసేసుకున్నట్లు ఈ తెప్ప కాలిపోతుంది. అందుకే శరీరము అంటారు. శరీరము అంటే భూమి యందుంచి మట్టి చేత కప్పెట్టబడితే శరీరం అంటారు.

దీనికి రెండే రెండు మార్గాలుంటాయి. చిట్ట చివర తీసుకెళ్లి దీన్ని భూమిలో పెట్టి నన్నా కప్పెట్టాలి. రెండు, అగ్నిహోత్రంలోకి పట్టుకెళ్లి దీన్ని పడేసి కాల్చేయాలి. రెండే మార్గాలు. ఈ రెండిటిలో ఏదో ఒక దాన్ని ఇది పొందుతుంది. ఇది అలా పొందకముందే దీనితో నువ్వు జీవుడు లోపలున్నవాడు ఉద్ధరణ పొందాలి, మంచి మార్గం వైపుకు వెళ్ళిపోవాలి దీన్ని తెప్పగా చేసుకుని. అలా నువ్వు పొందగలిగితే ఉత్తర జన్మ బాగుంటుంది. అలా నువ్వు చెయ్యలేకపోతే పుచ్చుకుంటావు శరీరం. ఏ శరీరం పుచ్చుకుంటావంటే నీవింత పాపమును చేసి ఉన్నావు కాబట్టి దానికి అనుగుణమైన దానిని మాత్రమే నువ్వు పుచ్చుకోగలవు. ఇంకొకటి పుచ్చుకునే అవకాశం ఉండదు, నువ్వే పుచ్చుకోవాలి. మీరు చూడండి, ఎంసెట్ కౌన్సిలింగ్ సెంటర్ అని ఉంటుంది, ఆ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు పెడతారు. 1 నుంచి 500 ర్యాంకుల వాళ్ళకి మొదటి రోజున పెడతారు. 1 నుంచి 500 ర్యాంక్ వాళ్ళు ఒక వరుస క్రమంలో కూర్చుంటే మొట్టమొదటి ర్యాంకు వాడిని పిలిచినప్పుడు నువ్వు నీకేం కావాలని అడిగారు అనుకోండి, వాడు ఏ యూనివర్సిటీలో ఏ బ్రాంచ్ సీట్ అయినా సరే వాడు టిక్ కొట్టింది ఇస్తారు. ఎందుకంటే వాడు చేసుకున్న కర్మ అటువంటిది, వెనక 2 ఏళ్ళు అంత కష్టపడి చదివాడు, అంత ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు, వాడు అడిగింది ఇచ్చేస్తారు. వాడు అడిగిన కాలేజ్ ఇస్తారు. వాడేం పరికిమాల కాలేజ్ అడగడగా వాడు, వాడు ఎలాగో ఏదో పెద్ద యూనివర్సిటీలో పెద్ద బ్రాంచ్లో సీట్ అడుగుతాడు. ఆఖరణ ఓ ర్యాంక్ ఉంటుంది, 70,000, 80,000 ర్యాంకు. వాడు వచ్చి నాకు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్లోనో లేకపోతే JNTU కాకినాడలోనో నాకు ఈసీఈ బ్రాంచ్లో సీట్ కావాలండి అంటే అవతల మామంటారు. అసలు ముందే అక్కడ బోర్డు ఉంటుంది, ఇవేమీ లేవు ఖాళీ, ఏ బ్రాంచెస్ లేవు, నీకు మిగిలినవి ఇవే, ఏం పుచ్చుకుంటావని అడుగుతారు. అందులో పుచ్చుకోవాలి. మనుష్యుడు చేసుకునేటటువంటి కర్మల చేత శరీరాన్ని పుచ్చుకోవడం కూడా అలాగే ఉంటుంది, దేహి అలాగే పుచ్చుకుంటాడు. కాబట్టి ఈశ్వరుడు కాదురా నీకు ఇచ్చేది, పరమాత్మ చెప్తున్నారు. నీవు నీ కర్తవ్యాన్ని నువ్వు మానేసి నువ్వు చెయ్యవలసిన పని వేదం చెప్పింది. క్షత్రియుడవు, నీ ఎదురుగుండా ఉండేటటువంటి శత్రువులను నిగ్రహించాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. ఇప్పుడు ఇది మానేసి నీకు అక్కర్లేని ధర్మాన్ని నువ్వు ఉచ్చుకుని వీళ్ళని చంపేస్తే అయ్యే బాబోయ్ నాకు పాపం వస్తుందని నీ కర్తవ్యం నువ్వు మానేస్తే నీ ఖాతాలో పాపం వేసేస్తారు. అప్పుడు ఇప్పుడు అర్జునుడు ఈ ఉపాధిలో ఉన్నావు, తర్వాత ఇది రాదిహ, ఎందుకంటే నీ కర్తవ్యం నువ్వు వదిలేసావు, అదే పాపం. కాబట్టి నీ కర్తవ్యం నువ్వు చేయడమే నీకు పుణ్యం, కాబట్టి నువ్వు అది చెయ్యి. అంతేగాని అక్కర్లేని మాటలు మాట్లాడతాయేంటి? పతంతి పితరోహేషాం లుప్త పిండోదక క్రియాహ అని వేదాంతం మాట్లాడుతున్నాయేంటి? ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ముందు తెలుసుకో, తెలుసుకుని చెయ్యి, అంతేకాని తెలియకుండా చేయకూడదు. నాకు ఫీజు వేయడం వచ్చినా నేను పోల్ మీదకెక్కి ఫ్యూజ్ వేస్తే నన్ను పట్టుకుపోతారు. వీడు పోల్స్ ఎక్కుతున్నాడండి, విద్యుత్ స్తంభాలు ఎక్కుతున్నాడని. మా ఇంట్లో ఫ్యూజ్ పోయిందనుకోండి, నేను వేసుకోవచ్చు. ఏమండి, నేను వేయించుకున్న స్తంభమేనండి, నాకు వచ్చండి ఫ్యూజ్ వేయడం, అందుకని నేను ఎక్కానండి అంటే ఒప్పుకోరు. వచ్చిన విద్యుత్ స్తంభం మీదకి ఎక్కి ఫ్యూజ్ వేసే అధికారం నీకు లేదు. శాస్త్రము ఈ పని చెయ్యడానికి నీకు అధికారం ఉందని శాస్త్రము చెప్తే తప్ప, ఏతత్ శాస్త్రం ప్రమాణంతే, నువ్వు చెప్తే ప్రమాణం కాదు అది. నేను 10th పాస్ అయ్యానో లేదో చెప్పాలంటే నాకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చెప్పాలి. 10th క్లాస్ వాళ్ళకి ఎన్నొచ్చు, అంతకన్నా నాకు బాగా వచ్చండి అని చెప్పినా నేను 10th క్లాస్ పాస్ అవనివ్వండి, ఆ పరీక్ష కూర్చుని వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకపోతే. ఈశ్వరుడు నీకు ఒక్కొక్క అధికారమును ఒక్కొక్క ఉపాధి ఎందు ఒక్కొక్క విభూతిగా ప్రవేశపెడతాడు. ఆ కర్తవ్యమును మాత్రమే నువ్వు నిర్వహించవలసి ఉంటుంది, దాని చేత పండిపోతావు అంతే. అలా నీకు చేత కాకపోతే నువ్వు ప్రమాదాన్ని పొందుతావు, నీకు అక్కర్లేని దాని జోలికి నువ్వు వెళ్ళడానికి వీలు లేదంతే, పోలిక్కి ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది అది. అదే అర్జున, నీకు అక్కర్లేని కర్తవ్యం నువ్వు తీసుకుంటున్నావు. ఏమిటో లేనిపోని మాటలన్నీ చెప్పి వాళ్ళని నేను చంపేస్తానంటున్నావు, ఎవరిని చంపేస్తావు? చంపడానికి శరీరాన్ని చంపితే వాడు ఇంకో శరీరాన్ని ఉచ్చుకుంటాడు, ఆత్మకి అసలు చావు లేదు, ఇంకా నువ్వు చంపేదేమిటి? నువ్వు చచ్చిపోయేదేమిటి? దుర్యోధనుడు వచ్చి నన్ను కత్తితో పొడి చేస్తే చచ్చిపోతానంటావు, ఏది చచ్చిపోతుంది ఏది చావకుండా ఉంటుంది నీకేమైనా తెలుసా? ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు? మోహానికి గురైపోయింది నీ బుద్ధి. కాబట్టి ఇలా మాట్లాడకూడదు. దేహములు కాలమునందు వస్తాయి, దేహములు కాలమునందు పడిపోతాయి. దేహి కాలమునందు పడడం, దేహి కాలమునందు ఎప్పుడూ అలా ఉంటూనే ఉంటాడు. నేనన్న నేను లోపల ఏదుందో అది ఈ శరీరం ఉన్నా ఉంటుంది, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఇంకో శరీరంలోకి వెళ్ళి ఉంటుంది, అప్పుడు ఆ శరీరంతో చేస్తుంది.

అప్పుడు కూడా ఉంటుంది, నేను మాత్రం దేహం మారిపోతుంటుంది అంతే. ఇప్పుడు మీరు ఈ విషయం ఎందుకు చెప్పాడో తెలుసా అండి? మీరు కొంచెం జాగ్రత్తగా ఇందులో ఉన్న రహస్యాన్ని పట్టుకోగలిగితే మీకు ఈ శ్లోకం ఎందుకు అమృత భాండమో అర్థమైపోతుంది. మనందరం ఏమంటామంటే లోకంలో నేను ఉండాలండి అంటాం. నేను పోవాలంటే ఎవడండగా, నేను ఉండాలి కదా. ఎవరమన్నా ఏమంటామంటే నేను ఉండాలి. నేను ఉండాలి అన్న మాట అర్థం లేని కోరిక. నేను పొయ్యి వెలిగించి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఈశ్వరుడు వచ్చి ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, ఏం కావాలి నీకని అడిగాడు అనుకోండి. నేను వెలిగించుకున్న పొయ్యిలో మంట వేడిగా ఉండేటట్టు చూడండి అని అడిగాను అనుకోండి, ఆయన ఏమంటాడు? బుద్ధిహీనుడా, దానికి వరం అక్కర్లేదు, మంట వేడిగానే ఉంటుంది, దానికి వరం ఏమిటి నీ బుర్రా? నువ్వు నన్ను అడగక్కర్లేదు, నా అడగకపోయినా మీ ఇంట్లో పొయ్యి కాదు, ఏ ఇంట్లో పొయ్యిలో మంట అయినా వేడిగానే ఉంటుంది. దానికి నువ్వు కొత్తగా నేను ఉండాలి అని నువ్వు అడగక్కర్లేదు, నువ్వు ఉంటావు. ఏమడగాలంటే అసలు నేనేదో నీకు తెలియాలి. ఇది నేననుకోవడం వల్ల ఏమనుకుంటున్నావంటే ఇది పోతుందని భయపడుతున్నావు, అబద్ధాన్ని పట్టుకుని ఉండాలంటున్నావు, సత్యాన్ని వదిలిపెట్టేసి అది ఉండదంటున్నావు. ఏది ఉంటుందో అది ఉండదని తెలిసావు, ఏది ఉండదో అది ఉంటుందని పట్టుకుంటున్నావు. ఇప్పుడు ఎలా ఫలితం వస్తుంది? రాదు. నిజమైన నేను ఏది వెళ్ళిపోదో, ఏది సత్యమో అది నేను అని ఊహించుకుంటే, ఏది అసత్యమో అది పడిపోతుందని అంగీకరిస్తే, బుద్ధిని అట్నించి ఇటుకి తిప్పాల అంతే. కానీ అది చెప్పినంత తేలిక కాదు, బాగా శాస్త్రమునందు పరిశ్రమ చేసి అభ్యాసం చేస్తే దాని వలన మాత్రమే ఆ పూనికి వస్తుంది. తప్ప జన్మజన్మాంతరముల నుండి వచ్చినటువంటి లక్షణం అండి ఇది. ఒక జన్మ రెండు జన్మల కోట్ల జన్మలు గజేంద్రమోక్షంలో పోతనగారు అంటారు, రాత్రులు దివసంబులు సంధ్యలు సలిపిన్ పూరొక్క 1000 సంవత్సరముల్, రాత్రి లేదు పగలు లేదు సంధ్యాకాలం లేదు, ఇన్ని కోట్ల జన్మల నుంచో నేను నేననుకుని శరీరం మీద భ్రాంతి పెట్టుకుని ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని పట్టుకుని ఈ అబద్ధాన్ని నిజమనుకునేటటువంటి అలవాటు నాకు అలాగే ఉండిపోయింది. ఉండిపోవడంలో ఎప్పుడూ ఏం చేస్తానంటే ఇది నేను, ఇది ఉండిపోవాలి, ఇది మారిపోతూ ఉంటుంది. మార్పు ఎందే మరణం ఉన్నది అని నేను నిన్ననే మీతో మనవి చేశా. ఎప్పుడైతే పువ్వు పిందెగా మారిపోతుందో అప్పుడే పువ్వు మరణించడం ప్రారంభమైపోయింది. పువ్వంతా పిందె అయిపోగానే పువ్వు నశించిపోయింది. పిండె కాయ అయిపోతుండడం మొదలుపెట్టినప్పుడే పిండె మరణించి కాయ అవుతోంది. కాయ పండవుతున్నప్పుడు కాయ నశిస్తోంది. గొంగళి పురుగు సీతాకోకచిలుక అవుతున్నప్పుడు గొంగళి పురుగు యొక్క స్వరూపం నశించిపోతోంది. అలా నువ్వు పుట్టినప్పుడే నీ దేహానికి మరణం కూడా ప్రారంభమైపోతోంది, వెళ్ళిపోతోంది కాలంలో. అది దాన్ని పట్టుకుని అసత్యాన్ని పట్టుకుని నేనుండాలి నేనుండాలి నేనుండాలి నేనుండాలంటే అది ఎక్కడుంటుంది? అది ఉండదు. ఉండం దాని ఎందే ఎన్ని కోట్ల జన్మలెత్తినా దేహాన్ని పట్టుకుని ఉండాలంటావు. అసలు ఉండే దేహిని ఉండేవాడు వాడు అని గుర్తెరగవు. ఎలా ఉండడం జరుగుతుంది శాశ్వతంగా? ఉండడం అంటూ ఉంటుంది కానీ సత్య వస్తువు ఎరుకలోకి రావట్లేదు. ఈ ఎరుకలోకి రావడం అన్నది ఎప్పుడు జరుగుతుందంటే అదే జ్ఞానావిర్భావము అంటారు. ఇందులో ఉన్న నేను తెలుసుకుంటున్నది ఏదుందో అది నిజమైన నేను, అది దీన్ని సాక్షిగా చూస్తోంది. ఓ పూర్వం దీని మీద ఇలా రక్తనాళాలు పైకి ఉబికి ఉండేవి కావు, ఇప్పుడు పైకి ఉబుకుతున్నాయి. చెయ్యి ఇలా అంటే పూర్వం ముడత ఉండేది కాదు, ఇప్పుడు ముడత పడుతోంది. పూర్వం ఈ కంటికి కళ్ళజోడు లేదు, ఇప్పుడు ఈ కంటికి కళ్ళజోడు వచ్చింది. పూర్వం మధ్యాహ్నం భోజనం చేసి ఉపన్యాసాలు చెప్పి రాత్రి 11 గంటలకు ఇంటికెళ్ళి పలహారం చేసినా శరీరం తట్టుకునేది, ఇప్పుడు అలా తట్టుకోలేదు, ఇది నీరసపడిపోతుంది. ఒక 5 గంటలో 6 గంటల తర్వాత దీనికి కాసిన పాలో ఏదో పొయ్యకపోతే దీనికి

తగ్గింది అని తెలుసుకున్నట్టే లోపల ఉన్న నేను ఏ మార్పు లేకుండా అలాగే ఉండి ఆ నేను ఇది పడిపోతున్నప్పుడు కూడా చూస్తుంది, ఆ ఇది పడిపోతోంది, ఇది విడిచిపెట్టేస్తోంది, నేను ఇన్నాళ్ళు దీన్ని తొడుక్కున్నాను, నేను తొడుక్కున్న పంచ వదిలేసినట్టు ఇదిగో ఇప్పుడు నేను దీన్ని కూడా వదిలిపెట్టి దీంట్లోంచి బయటికి వస్తున్నాను. అందుకనే అంటుంది గరుడ పురాణం 11 రోజులు శరీరం విడిచిపెట్టిన చోటనే జీవుడి నుంచి చూపిస్తారు, ఉండమని చెప్తారు ఒక్కసారి, అది అదొక వేగం, ఆ వేగంలో తీసుకెడతారు యమదూతలు, యమధర్మరాజు గారి దర్శనం ఒకటి చేయించి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేటప్పుడు యాతన ఉండదు, యాతన ఉండదు ఆ తీసుకెళ్లి తీసుకురావడంలో, తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. 11 రోజులు ఇక్కడ ఉండిపోలు అని చెప్తారు. వాడు అక్కడే ఉంటాడు 11 రోజులు, ఉండి చూసుకుంటూ ఉంటాడు. ఎంత చిత్రంగా చూసుకుంటాడో తెలుసా అండి, శరీరం విడిచిపెట్టిన చోట మాత్రమే అనుమతిస్తారు. అందుకే పూర్వం ఒక చోట చనిపోతే శరీరాన్ని ఇంకో చోటుకి తీసుకెళ్లేవారు కాదు, అక్కడే దహించేవారు. ఎందుకంటే వాడికి ఆ విరక్తి రావాలని. తాను ఇన్నాళ్ళు నేను నేను నేననుకున్న శరీరం ప్రతిబింబం ఎలా కనపడుతుంటుందో అద్దంలో, అలా తాను దాని నుంచి వినుర్ముక్తమై లేచి నిలబడి ఉండగా ఇది కట్టెలలో కాలుతుండగా చూసుకుంటాడు. చూసుకుని అరేరేరేరేరేరే, ఎంత వ్యామోహం పెట్టుకున్నాను రా దీని మీద, దీని అసాధ్యం కోలా ఎలా కాలిపోతోందిరా అంటాడు. అలా చూస్తాడు 11 రోజులు. బీరువా తీసి ఎప్పుడు తీనివ్వలేదుగా ఉన్నన్నాళ్ళు తందే పెత్తనం, ఇప్పుడు తాళాలు పెట్టి తీసి దిక్కుమాలిన నాన్న ఎంతో దాచాడు అనుకున్నాం, ఇదే దాచిందంటాడు. 11 రోజులు అయిపోయిన తర్వాత బావగారు వచ్చి అంటాడు, బావగారు ఎన్నాళ్ళు ఇలా పులుపు లేకుండా తినడం, ఎన్నాళ్ళు ఇలా భూషయనం చేస్తారు, చాలు 11 రోజులు అయిపోయాయిగా, ఇక మీ జీవనం మీరు ప్రారంభించండి, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోండి అంటారు అని కొత్త బట్టలు పెట్టేస్తారు తీసుకొచ్చి పీటల మీద. ఇంకప్పటి నుంచి వీడు బొట్టు పెట్టుకుని కొత్త బట్టలు వేసుకుని మళ్ళీ భార్యను తీసుకుని సినిమాకి వెళ్ళిపోతాడు. అప్పుడు వీడు 11 రోజున కొత్త బట్టలు పెట్టేశాక వీళ్ళు మాట్లాడుకున్న మాటలు, వీళ్ళ భోగ జీవనం చూసి ఈ పాటి దానికి జీవితం అంతా పాడు చేసుకున్నా, వీడి కోసం ఇంత తాపత్రయపడే బదులు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసుంటే ధన్యమైపోయి ఉండేవాడి. పెడితే కదా ఒక్కనాడు ఆ పిల్లలకి వెంపర్లాట్లో పడున్నా, ఇదిగో ఇదిలా కాలిపోయింది, వాడు అలా మాట్లాడాడని అసహ్యం వేసి పదండి అంటాడు. సరే ఆ తర్వాత యాతనలన్నీ ఉంటాయనుకోండి, అది వేరు విషయం. అప్పుడు దక్షిణ దిక్కు తీసుకెళ్లి మూడో తరం వరకు కూర్చోబెడతారు. చేసేవాడు ఎవడైనా ఉంటే చూడు, నువ్వు చేసిన అలవాట్లే, నీ కొడుకు ఏం చేస్తాడో చూడు, ఇంకెలిగించి మొదలు పెడతారు చూడమని. తిన్నన్నం తింటాడు, తాగింది తాగుతాడు, చేసిన సంసారం చేస్తాడు. తండ్రి చచ్చిపోయిన 11 రోజులు చేసిన గోదానం సంవత్సరీకన్నాడు చేయడు. సంవత్సరీకాలకు కూడా గోదానం ఎందుకండి, 11 రోజు 11 రోజుల్లో చేశాం కదండి, అప్పుడు మళ్ళీ గోదానం ఎందుకండి అండి అంటాడు. వాడి కోసం నువ్వు నీ జీవితం అంతా పణం పెట్టేశావు, ఏమైంది తెప్ప దాటి తెప్ప కాలిపోయాక ఇప్పుడు నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనుభవించాలి. చేసిన పుణ్యమేది, దీన్ని ఉపయోగించుకున్నదేది, పాపాన్ని దహించుకున్నదేది, మళ్ళీ కొత్తగా మూటలు కట్టడం కోసం వీడికి ఏదో ఇచ్చేస్తే వీడేదో నిన్ను తరింప చేసేస్తాడనుకుని మూటలు కట్టడం కోసం అక్కర్లేని పాపకర్మలన్నీ చేశావు. ఇవి అనుభవం నీ జీవుడికే. కాబట్టి ఇప్పుడు జీవుడు ఏమవ్వాలి, దానికి తగిన శరీరాన్ని వాడే పుచ్చుకోవాలి, తప్ప ఈశ్వరుడు ఏమివ్వడు. నిన్ను చేయమన్నాడు ఏమిటి పాపం ఆయన, ఆయన నీతో పాపం చేయిస్తే ఆయన నీకు శరీరం ఇవ్వాలి. పాపం చేసుకున్నది నువ్వు, బుద్ధినిచ్చిన తర్వాత. కాబట్టి ఆయన స్వతంత్రంగా ఇవ్వడు శరీరాన్ని. కాబట్టి శరీరమును నువ్వే పొందుతున్నావు, కాలమునందు దేహము వెళ్ళిపోతోందేమో, దేహి వెళ్ళడు, దేహి అలాగే ఉంటున్నాడు. మళ్ళీ కొన్నాళ్ళు పోయాక ఇంకో శరీరం పుచ్చుకుంటున్నాడు, పుచ్చుకున్నలాగా అయితో మళ్ళీ మొదలు సంసారం. ఏది ఆ శరీరాన్ని వాడుకున్నదేది సరిగ్గా వాడడు. కపిలగీతలో భాగవతంలో అద్భుతమైన మాట చెప్తారు, తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి శరీరం అంతా తయారైపోతే ఇక అమ్మ కడుపులో పట్టడం, పట్టకపోతే ఏమవుతుందంటే ఈ చెయ్యి ఇలా కదపలేడు, ఈ చెయ్యి ఇలా కదపలేడు, ఈ తల ఇలా తిప్పడానికి ఉండదు, పైగా తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. నేను అంతకన్నా వర్ణించకూడదు. దానివల్ల ఏమవుతుందంటే అమ్మ కడుపులో తల కిందకి ఉండడం వల్ల విశేషమైన దుర్గంధాన్ని ఎప్పుడూ పీలుస్తూనే ఉంటాడు, అలాగా పీలుస్తూ పడుంటాడు. ఈలోగా తను విడిచిపెట్టేసినటువంటి మలమూత్రములలోంచి సూక్ష్మజీవులు పుట్టేస్తాయి, పుట్టి సున్నితమైన చర్మాన్ని కొరుకుతూ ఉంటాయి. కటిక చీకటి, కన్ను పొడుచుకున్నా ఏమీ కనపడదు. జీవుణ్ణి అందులోకి ప్రవేశపెడతారు, శరీరంలోకి ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు ఏడుస్తాడు, పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి గర్భస్థమునందు ప్రార్థన చేస్తాడు. ఈశ్వర, దేహమును పొందడం అంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది, దీంతో

చెయ్యాలి పుణ్యకర్మ, దీంతో చెయ్యాలి ప్రదక్షిణం, దీంతో చెయ్యాలి. నాలుగు పువ్వులు వేస్తే దీంతోనే వెయ్యాలి. ఈ తలకాయ ఉన్నందుకు పెద్దల ముందు పరమేశ్వరుడి ముందు ఇలా వంచాలి. ఇలా అనడం ఇలా అనడం తప్ప ఇంకేం రాలేదు బతికున్నన్నాళ్ళు. ఓ ప్రదక్షిణం చేసింది లేదు, రెండు పువ్వులు వేసింది లేదు, ఓ కొబ్బరికాయ కొట్టింది లేదు, ఈశ్వరా నువ్వే తినని ప్రేమార పెట్టింది లేదు. అలా శరీరం వచ్చినప్పుడు నావాళ్ళు నావాళ్ళన్న వాళ్ళ వెనక తిరిగి ఎంత పాడైపోయానో బాగా అర్థమైంది. నేను చేరుకోవడానికి మార్గం ఒకటి ఉంది. ఏమిటా మార్గం? అన్నవరం వెళ్ళాలనుకుంటే ఇక్కడ కూర్చుని అన్నవరం వెళ్ళాలి, అన్నవరం వెళ్ళాలి, అన్నవరం వెళ్ళాలంటే వెళ్ళిపోను. అన్నవరం వెళ్లే దారిలో నడవాలి. కాబట్టి ఉపాధి నియ్యి మళ్ళీ నీ సేవ చేస్తాను. ఇప్పుడు పాపపుణ్యములు పోగొట్టుకోవడానికి ఇదిగో ఇది ఉపాధి కావలసి ఉంది నాకు. కాబట్టి ఒక్కసారి ఇచ్చి నన్ను బయటికి తోసేయి. ఇందులో నేను ఉండలేకపోతున్నాను తండ్రి. నవమాసంభు ఘటిల్లె చాలు నికగా, నాకీ గర్భవాసంభు నివసింపన్ పని తీర్చి కావుమికనన్ వి సత్కృపన్ శంకరా అని ప్రార్థన చేస్తాడు. అప్పటికుంటుంది పూర్వజన్మ స్మృతి. శఠము అన్న పేరుతో ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ప్రసూతి వాయువై అమ్మ కడుపులో ఉన్న వాయువు ప్రసూతి వాయువుగా మారి చాలా ఇరుకైన ద్వారంలోంచి అతి కష్టం మీద బయటకు వస్తాడు. బయటికి వచ్చి అంత కటిక చీకట్లోంచి బయటపడినప్పుడు అంతంత పెద్ద పెద్ద శరీరాలతో తిరుగుతుంటారు ఎదురకుండా డాక్టర్లు. అందుకే 3 సంవత్సరముల లోపు జీవితాన్ని ఈశ్వరుడు జ్ఞాపకం ఉండనివ్వడం. అసలు ఉందనుకోండి అందరూ పిచ్చి వాళ్ళు అయిపోతారు. అది గుర్తుండే అవకాశం ఉండదు. అందుకే అంతంత పెద్ద పెద్ద ఆకారాలతో డాక్టర్లు, అంతంత పెద్ద పెద్ద లైట్లు కటిక చీకట్లోంచి వచ్చి చిన్ని గుడ్డు అలా కందిల విప్పేటప్పటికి కళ్ళు పోయినంత పనవుతుంది, ఊపిరి అందదు. బ్లాక్ స్టూల్ అంటారు. నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారేమో. నేను ఒక గొప్ప గైనకాలజిస్ట్ రాసినటువంటి పుస్తకంలోని విషయాన్ని మీకు వివరణ చేస్తున్నాను. బ్లాక్ స్టూల్ అని అమ్మ కడుపులో ఉండగా అమ్మ తిన్న ఆహారంలో కొంత భాగం నాభిగొట్టంలోంచి లోపలికెడితే లోపల మల నల్లగా రాతిలా ఉంటుంది, మెత్తగా గడ్డలు గడ్డలుగా ఉంటుంది. అది ఇంత వెలుతురు చూసేటప్పటికి భయాన్ని పొందేసి ఆ మలం బయటికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ ఆ పిరికితనానికి ఏమైపోతుందంటే ద్వారం మూసుకుపోయి అది గట్టికి పడిపోయి బయటికి వెళ్ళదు. ఊపిరితిత్తులు ఇలా ఇలా ఆడుతున్నవి ఇలా ఆగిపోతాయి, గుండె కొట్టుకుంటున్నది ఇలా ఆగిపోతుంది. ఆగిపోతే సృష్టిలో పరమేశ్వరుడి యొక్క గొప్ప రహస్యం. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త కృత్రిమంగా తయారు చేయలేకపోయాడు. అది కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, పంది కావచ్చు, మనుష్యుడు కావచ్చు. ఆ తన బిడ్డని చూసుకుని అమ్మ నా బిడ్డడు అని అమ్మ సంతోషించి స్తన్యమును నోట్లో పెట్టగానే మొట్టమొదట ఒక పసుపు రంగు జిగురు పదార్థం ఒకటి అమ్మ స్తన్యంలోంచి విడుదలవుతుంది. అది నాలుకకి తగలగానే అంతే, మళ్ళీ ఊపిరితిత్తులు పనిచేస్తాయి, మూత్రపిండాలు గుండె అన్నీ పనిచేసి లోపల ఉండిపోయినటువంటి ఆ నల్లటి మలం బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయి బతుకుతాడు, బతికి ఊపిరి పోసుకుంటాడు. ఈశ్వరుడు అలా శరీరాన్ని పుణ్యకర్మ చేసుకోవడానికి ఇచ్చి ఊరే ఉద్ధరణ పొంది నాలో కలిసిపో, ఎన్నాళ్ళు తిరుగుతావు ఇలా. అందుకే మీకు ఏ దేవాలయంలోకైనా సరే గర్భాలయ ప్రవేశ ద్వారమే నిష్క్రమణ ద్వారం తప్ప గర్భాలయంలోకి వెళ్ళి వెనక నుంచి వెళ్ళిపోవడానికి తలుపు ఉండదు. ఎందుకో తెలుసా అండి? మీ ప్రయాణం అంతా దేనికి అంటే ఆ గర్భాలయంలోకి చేరిపోవడానికి అంతే. గర్భాలయం దాటి వెళ్ళడానికి ఇంకేం లేదు మనుష్య జీవితంలో. అందుకే గర్భాలయం వెనకాల తలుపెట్టి అందులోంచి బయటికి వెళ్ళండి అని ఇంకొంచారు. ఆలయానికి ఆగమం అలాగే ఉంటుంది. ఎందుకంటే మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి లక్ష్యం అంతే. జన్మలు జన్మలు జన్మలు దాటగా దాటగా దాటగా దాటగా 84 లక్షల ఉపాధులు ఉంటాయి లోకంలో. ఈ 44 లక్షల ఉపాధులు మళ్ళీ 4గా వర్గీకరింపబడి వస్తాయి. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములని 4గా వస్తాయి.

0: ప్రపంచ జనాభా, మంచినీళ్ల కొరత, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇవన్నీ పెరుగుతూ మనం ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులని మరోసారి తరచి చూడమని ఒత్తిడి చేస్తున్నారు. పంటలకి నీరు కావాల్సిందే, కానీ ఆ నీటి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ముంపు సాగుతో పోలిస్తే ఆధునికమైన స్ప్రింక్లర్లు, బిందు సేద్య పద్ధతుల వల్ల దాదాపు సగం నీళ్లు ఆదా అయినా వాటిని ఏర్పాటు చేయడానికి మొదట్లో ఖర్చు ఎక్కువ అవుతుంది.
1: పైగా కొత్త సాగునీటి వ్యవస్థలను వాడడానికి రైతులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.
0: ప్రపంచంలోని ఎన్నో చోట్ల ప్రతి చుక్క నీరు అపురూపమే.
2: ఇంతకు ముందు వర్షాలు బాగా పడేవి కాబట్టి బావుల్లో నీరు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వానలు తగ్గిపోయి కనీసం బిందు సేద్యానికి సరిపోయేటన్ని నీళ్లు కూడా లేవు.
0: కాబట్టి రైతులు కుండ సాగుని ఎలా వాడుకోవచ్చు చూద్దాం. వేల సంవత్సరాలుగా వాడిన నీళ్లని పొదుపు చేయడానికి చౌకైన పద్ధతి ఇది. ఇది ఎండు, పాక్షికంగా ఎండు ప్రాంతాల్లో కూరలు పండ్లని పండించడానికి ఎంతగానో పనికొస్తుంది. కుండ సాగు పద్ధతిలో గుండ్రని మట్టి కుండలను పంటకు దగ్గరలో మట్టిలో పాతి వాటిలో నీళ్లు పోస్తారు.
2: బిందు సేద్యపు ఖర్చులన్నీ మేము భరించలేం కాబట్టి చేయలేకపోయాం. కుండలు చౌకలో తేలిగ్గానే దొరుకుతాయి కనుక వాటి ద్వారా మొక్కలకు నీళ్లు పెడుతున్నాము.
0: కుండకి ఉన్న బెజ్జాల గుండా నీళ్లు మెల్లగా బయటకు వెళ్లి మొక్కల వేళ్లని చేరుతాయి. మొక్కలు ఆ నీళ్లని పీల్చుతున్న కొద్దీ కుండలోంచి నీళ్లు బయటికి వస్తాయి. ఈ విధంగా మొక్కలకు సరిగ్గా ఎన్ని కావాలో అన్ని నీళ్లనే కుండ అందిస్తుంది. ఇప్పుడు మనకి కుండ సాగంటే ఏమిటో వివరంగా తెలిసింది. దాని ప్రాముఖ్యత గురించి, వాడే విధానాన్ని గురించి భారతదేశపు రైతుల ద్వారా నేర్చుకుందాం.
3: ఆరిపోవడాలు, ఇతర వృధాల వల్ల కాలవలోంచి నా పొలానికి నీళ్లు పెట్టాలంటే ఒకప్పుడు 12,500 లీటర్లు పైగా నీళ్లు అవసరమయ్యేవి. ఇప్పుడు నేను పంట దగ్గర ఓ కుండ పెట్టి దాని ద్వారా నీళ్లు పెడుతున్నాను. దాంతో నాకు 10వ వంతు నీళ్లే సరిపోతున్నాయి, అంటే 1200 లీటర్లు సరిపోతున్నాయి. పంట కూడా ఆరోగ్యంగానే ఉంది.
0: ప్రత్యేకంగా బాగా ఉప్పెక్కిన భూముల్లో పంటలు పండించడానికి కుండ సాగు పనికొస్తుంది. పొడి ప్రాంతాల్లోని పొలాలకు ముంపు సాగు పద్ధతిలో నీళ్లు పెడితే నీళ్లు తొందరగా ఆవిరై మట్టి మీద గట్టిగా గరుకుగా ఉండే ఒక ఉప్పు పొర మిగులుతుంది. ఇక దాంతో అక్కడ పంటలు ఎదగవు. మీరు మరిన్ని నీళ్లతో ఆ ఉప్పును కడగడానికి ప్రయత్నిస్తే నీరు తాజాగా ఉన్నా అది మట్టిలోని ఉప్పుతో కలిసి మీ పంటలన్నీ ఎండిగొడుతుంది. కానీ కుండ సాగు చేస్తే మంచి నీరు నేరుగా వేళ్లలోనికి చేరి మీ పంట ఎదుగుతుంది. సాంప్రదాయ పద్ధతుల్లో సాగునీళ్లు పెట్టడానికి వీలు కాని వాళ్ళు భూములు, నీళ్లు తొందరగా ఎండిపోయే ప్రాంతాల్లో పంటలను వేయడానికి కూడా కుండ సాగుని వాడవచ్చు. ఈ పద్ధతిలో భూమికి నేరుగా నీళ్లు పెట్టడం లేదు కాబట్టి మట్టి కొట్టుకుపోయే సమస్య ఉండదు. మొక్కల వేళ్లకి మాత్రమే నీళ్లు అందుతాయి కాబట్టి కలుపు మొక్కలు తగ్గిపోతాయి. ఇది ముంపు సాగుతో పోలిస్తే కుండ సాగు వల్ల దక్కే మరో గొప్ప ప్రయోజనం.
3: ముంపు సాగుకు నీళ్లు ఎక్కువ కావాలి. అంతేకాదు, పొలం నిండా కలుపు మొక్కలు మొలుస్తాయి. ఆ కలుపు తీయాలంటే ఒక్కొక్కలకి ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ కుండలతో నీళ్లు పెడితే కలుపు మొక్కలు తక్కువగా కుండ చుట్టూ మాత్రమే మొలుస్తాయి. మిగిలిన పొలంలో కలుపు మొక్కలు రావు.
0: కుండ సాగుని ఏర్పాటు చేయడం చౌక, పైగా వాడడం చాలా తేలిక. కుండ సాగు వల్ల దక్కే అనేక ప్రయోజనాలు మనకి తెలిసాయి కాబట్టి పొలంలో మట్టి కుండలని ఎలా అమర్చాలో ఇప్పుడు చూద్దాం. సుమారు 10 లీటర్ల నీళ్లు పట్టే కుండలను ఎంచుకోవాలి. అవి మట్టితో చేసి మట్టి మీదో బట్టిలోనో కాల్చినవై ఉండాలి. కుండలు చిన్నవైతే తక్కువ

0: ప్రాంతాన్నే కవర్ చేస్తాయి కాబట్టి మీకు అవి ఎక్కువ సంఖ్యలో అవసరమవుతాయి. కుండ గోడ సెంటీమీటర్ మందంగా ఉండాలి. ఇది మరీ మందంగా ఉంటే అందులోంచి నీళ్లు తక్కువగా బయటకు వస్తాయి. కానీ గోడ మీద సన్నగా ఉంటే కుండని మట్టిలో పాతి పెట్టినప్పుడు తేలికగా విరిగిపోతుంది. కుండని పెడితే దాని మెడ నేలకి సమానమైన ఎత్తులో ఉండాలి. ఒక గుండ్రటి గుంటని తవ్వాలి. కుండ కన్నా గుంట పెద్దదిగా ఉండాలి. గుంట సైజుని కుండ సైజుకి సర్దుబాటు చేయాలి. తవ్విన మట్టిని పక్కకి పెట్టాలి. కొందరు రైతులు ఈ మట్టిని రెట్టింపు మొత్తంలో బాగా కుళ్ళిన పొలం ఎరువుతో కలిపి ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని గుంటలో పోస్తారు. ఇది నేలకి సారాన్ని చేర్చి మొక్కలు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. కుండని గుంట మధ్యలో పెట్టి మిగిలిన మిశ్రమంతో కానీ త్రవ్విన మట్టితో కానీ కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండ మెడ బయటికే ఉంచాలి. ఇప్పుడు కుండల్లో మంచినీళ్లు నింపి అవి ఆవిరైపోకుండా మట్టి మూతలు పెట్టాలి.
1: ఎండకి నీళ్లు ఆవిరైపోకుండా కుండకి మూత పెడతాం. రెండోది, పురుగులేవైనా కుండలో పడవచ్చు, నాచు పెరగవచ్చు. అలా జరగకుండా మేము కుండకి మూత పెడతాం.
2: సరియా,
0: కుండ మెడ నుంచి 20-30 సెంటీమీటర్ల దూరంలో కుండ చుట్టూ దోస, బెండ వంగ వంటి 4-5 కూరగాయల విత్తనాలు గాని మొలకలు గాని నాటాలి. వరుసగా మొలకల మధ్య కూడా ఒకేలాంటి దూరం ఉండాలి. ఒక్కో కుండ దానికి 40 సెంటీమీటర్ల వరకు మట్టిని తడుపుతుంది. కాబట్టి మీ కూరగాయల తోటలో కుండలను 80 సెంటీమీటర్ల ఎడంలో పాతిపెట్టండి. కుండలు ఆరినప్పుడల్లా కొద్ది రోజులకోసారి వాటిలో నీళ్లు పోస్తుండాలి. కొన్నేసి వారాలకు ఒకసారి చొప్పున నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కలపవచ్చు. ఇది మొక్కలు బాగా పెరగడానికి దోహదపడుతుంది.
1: కుండలో పోయడానికి గ్రోత్ ప్రమోటర్ని మేము స్వంతంగా తయారు చేస్తాం. కిలో అరటి పండ్లు, కిలో బెల్లం, 5 లీటర్ల మజ్జిగ, 5 లీటర్ల లేత కొబ్బరి నీళ్లు తీసుకుని అన్నిటినీ కలిపి గుజ్జులా చేసి డబ్బాలో పోసి కీటకాలు దోమల బారిన పడకుండా ఒక గుడ్డ కప్పుతాం. టానిక్ తయారయ్యే వరకు రోజు ద్రవణాన్ని బాగా కలపాలి. అప్పుడు లీటర్ గ్రోత్ ప్రమోటర్ ను 10 లీటర్ల నీళ్లలో కలిపి కుండలో పోస్తాం. ఇది పంటకు అవసరమైన పోషకాలను అందిస్తుంది కాబట్టి పంట ఆరోగ్యంగా చక్కటి పోషణతో పెరుగుతుంది.
0: కొబ్బరి నారలకి కుండకి కాండానికి మధ్య 60-90 సెంటీమీటర్లు వదిలేయాలి. మామిడి మొక్కలకైతే కుండకి కాండానికి మధ్య 50-75 సెంటీమీటర్ల దూరం ఉండాలి. 4 మీటర్ల దూరంలో నాటినా కొద్దిగా ఎదిగిన పళ్ళ చెట్లయితే 2 చెట్లకి మధ్య ఒక కుండ ఉంచాలి. చెట్లు మరింత ఎడంగా ఉంటే చెట్టు మొదలుకి కుండకి మధ్య 1-2 మీటర్లు వదిలేయాలి.
1: ఎదిగిన మా కొబ్బరి చెట్లకు పోషకాలు లేవు. అవి బలహీనంగా కనిపించేవి. తెగుళ్ళు, జబ్బులు తేలిగ్గా సోకుతాయి. వాటి దిగుబడి తగ్గిపోతుంది. ఆందోళన పడ్డాను. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. చెట్లకు దగ్గర్లో కుండలను పాతి వాటిలో క్రమం తప్పకుండా గ్రోత్ ప్రమోటర్ ను జోడించమని మా పొరుగామె సలహా ఇచ్చింది. దాన్ని నేను పాటించాను. ఇప్పుడు మా చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయి. దిగుబడి కూడా పెరిగింది. సంతోషంగా
3: ఉన్నాను.
4: నేను 2 చెట్ల మధ్య కుండను పాతి పెడతాను. కుండ చుట్టూ అంతర పంటగా బెండ వంగ మిరప వంటి కూరగాయలు వేస్తాను. దాంతో కూరగాయలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతే నీళ్లు, అదే మొత్తం సేంద్రియ ఎరువులతో మనకు కూరగాయల నుంచి అదనపు ఆదాయం వస్తుంది. మొత్తం మీద ఇది లాభదాయకమే.
0: మట్టి కుండలు దొరకకపోతే బదులుగా ప్లాస్టిక్ సీసాలు వాడవచ్చు. సీసాల్లో నీళ్లు తేలిగ్గా నింపడానికి పైభాగాన్ని కత్తిరించండి. వేడి చేసిన మేకుతో గాని, వైర్ మెటల్ చూబతో గాని సీసా దిగువ భాగంలో బెజ్జాలు పొడవండి. ఎన్ని బెజ్జాలు చేస్తే నీళ్లు అంత తొందరగా ప్రవహిస్తుంది. సీసాలోకి మట్టి వేళ్లు చేరి బెజ్జాలు మూసుకుపోకుండా తమిళనాడు రైతులు ఓ తెలివైన పరిష్కారాన్ని కనిపెట్టారు.
1: కుండలు దొరక్కపోతే సీసాలతో పంటలకు నీరు పెడదామనుకున్నాను. సీసాలకి బెజ్జాలు పొడిచి సీసాకి గోనె సంచిని చుట్టి మట్టిలో పాతి పెడతాను. ఇలా చేస్తే బెజ్జాలు మూసుకుపోకుండా నీరు మామూలుగా బయటకొస్తుంది. నా ఇతర రైతు నేస్తాలకు కూడా ఇదే సలహా ఇచ్చాను. దాన్ని వాళ్లు పాటించారు. అందుకనే నీటి కొరత ఉన్నా మా పంటలన్నీ చాలా ఆరోగ్యంగా పోషణతో కనిపిస్తాయి.
0: సీసాలను మట్టిలో పాతి వాటి మూతులని నేల మీదికి ఉంచాలి. మనం నేర్చుకున్నది మరి.

ఒకసారి చూద్దాం. పాతి పెట్టిన మట్టి కుండల్లో నీళ్లు పోయడం అనే చిట్కాని వేలాది సంవత్సరాలుగా విజయవంతంగా వాడడం జరుగుతుంది. ఇతర సాగునీటి పద్ధతుల కన్నా కుండ సాగుకి నీళ్లు తక్కువ కావాలి. పొడి ప్రాంతాలు, ఉప్పుడు భూములు, నిటారుగా ఉన్న వాళ్లుల్లో నిన్ను చేపట్టవచ్చు. గుంటలు తవ్వి అప్పుడు వచ్చిన మట్టిని రెట్టింపు కంపోస్టుతో కలపాలి. మట్టి కంపోస్టుల మిశ్రమంతో గాని మట్టితో గాని కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండలని కొన్ని రోజులకోసారి గాని ఆరిపోయినప్పుడు గాని నీళ్లు నింపాలి. కొన్ని వారాలకోసారి నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కూడా కలపవచ్చు. కుండ సాగుతో మీరు ప్రతి చుక్కకు ఎక్కువ పంటను పండించవచ్చు.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
3: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంపీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: ఒరేయ్, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజయ పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే భయపడతాం, అందులోనూ వృద్ధుల కంటే రిస్క్ మరీ ఎక్కువే. కానీ అంగుళం కోత లేకుండానే హృదయ వాల్వ్ సమస్యలను పరిష్కరించొచ్చండి. 2-3 రోజుల్లోనే కోలుకునే కొత్త చికిత్స మన దగ్గర అందుబాటులోకి వచ్చేసింది. హైదరాబాద్కు చెందిన ఒక విశ్రాంత ఉద్యోగికి నడుస్తుంటే ఆయాసం, తల తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తుంటే గుండె వైద్యుడి నిపుణుడిని సంప్రదించారట. 2D ఎకో పరీక్షలో గుండెలోని బృహత్తమని కవాటం సన్నబడినట్లుగా గుర్తించారు. సాధారణంగా అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి దెబ్బతిన్న వాల్వ్ను మార్చాల్సి ఉంటుంది. అయితే రోగి వయసుని దృష్టిలో పెట్టుకుని వైద్యులు టావి విధానంలో ఒక అంగుళం కూడా కత్తికోత లేకుండా సులభంగా మార్చేశారు. చికిత్స జరిగిన 2 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి 2 రోజుల్లోనే సాధారణ జీవితాన్ని కొనసాగించారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్స టావి హృదయ వైద్యంలో విప్లవాత్మక మార్పుగా స్టార్ హాస్పిటల్ సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా అభివర్ణిస్తున్నారు. హృదయ వాల్వ్ సమస్యలు వృద్ధుల్లో ప్రాణాంతకమని ఒకప్పుడు భావించేవారండి, కానీ ఇప్పుడు టావి టెక్నాలజీ రాకతో రోగులకు ఊరటైతే లభించింది. జర్మనీ, అమెరికా వంటి దేశాల్లో పెద్ద వయసు వారిలో అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ ను గుర్తిస్తే సుమారు 90% టావి విధానంలోనే చికిత్స చేస్తున్నారు. మన దగ్గర ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది.

ఉంది. ఇందులో మన తొడ దగ్గర చిన్న రంధ్రం చేసి అక్కడి ఒక రక్తనాళం ద్వారా గుండెలోకి క్యాథెటర్ను పంపించి అక్కడ కవ్వటానికి మరమ్మతు చేస్తారు. బెలూన్ పెట్టి పెద్దది చేస్తారు. అక్కడ ఈ వాల్వ్ను అమర్చుతారు. సాధారణంగా మెటల్ టిష్యూ వాల్వ్లని రెండు రకాలుంటాయి. ఈ టావీ విధానంలో టిష్యూ వాల్వ్నే వినియోగిస్తారు. బైపాస్ సర్జరీతో పోల్చితే టావీ చికిత్సకు ఖర్చు ఎక్కువే, కానీ త్వరగా అయితే కోలుకుంటారు. పైగా వయసు పైబడిన వారు ఓపెన్ హార్ట్ సర్జరీ తట్టుకోలేరు కాబట్టి టావీ మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు. వీరిలోనూ అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ సమస్య ఒకటి మాత్రం ఉంటేనే ఈ టావీ ప్రొసీజర్ చేస్తారండి. గుండె ప్రధాన రక్తనాళాల్లో బ్లాక్లు ఉండి బైపాస్ చేయాల్సిన పరిస్థితులున్నా, మైట్రల్ వాల్వ్ లీక్ అవుతున్నా టావీ సాధ్యం కాదు. మొదట్లో ఈ టావీ చికిత్సను హైరిస్క్ ఉన్నవారికి మాత్రమే చేసేవారు. ఉదాహరణకు 55 ఏళ్ళు పైబడి ఉండి, ఎముకలు బలహీనంగా ఉండి, ఊపిరితిత్తుల్లో ఫైబ్రోసిస్ వంటి సమస్య ఉండి, ఇతర రిస్క్ జాబితాలో ఉన్నవారికి మాత్రమే ఈ టావీ చికిత్స చేసేవారు. కానీ ఇప్పుడు 70 ఏళ్ళు దాటిన వారికి కూడా చేస్తున్నారు. రక్తనాళం లోపలి భాగం 5 నుంచి 7 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. వాల్వ్ సైజు 22 నుంచి 28 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. దాని ద్వారా వాల్వ్ను పంపించాలంటే కణజాల కవాటం అయితేనే మడత పెట్టి పంపించడానికి అవకాశం ఉంటుంది. మెటల్ వాల్వ్ అయితే మడత పెట్టలేం. కవాటం ఎందుకు సన్నబడుతుంది? అయోటిక్ వాల్వ్ వద్ద కాల్షియం నిల్వలు పేరుకుపోయినప్పుడు, రుమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా వాల్వ్లు దెబ్బతింటాయి. కీళ్ల నొప్పులతో జ్వరం వచ్చి కవాటాలు దెబ్బతిన్న వారికి, వయసు 60 ఏళ్ళలోపులో వారికి టావీ పనికిరాదు. వీరికి ఓపెన్ సర్జరీ ద్వారా కవాటాన్ని మార్చాల్సిందే. ఈ టిష్యూ కవాటాలు 5 నుంచి 6 ఏళ్ల వరకు బాగా పనిచేస్తాయి. మరింత ఎక్కువ కాలం మన్నిక ఉండే టిష్యూ కవాటాలు మున్ముందు రానున్నాయండి. అయోటిక్ వాల్వ్ దెబ్బతిందని గుర్తించిన తర్వాత వీరు చికిత్స ఆలస్యం చేస్తే సుమారు 30 నుంచి 40% రోగుల హృదయ కండరాలు శాశ్వతంగా బలహీనమైపోతాయి. సుమారు 25 నుంచి 30% వరకు రోగుల్లో పరిమాణం పెరిగి హృదయం విఫలమవుతుంది. పల్మనరీ హైపర్ టెన్షన్, అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వంటి నొప్పి పొంచి ఉంటుంది. ఏ చికిత్స పొందకపోతే సుమారు 50% మంది 2 ఏళ్లలోపే మృతి చెందే అవకాశం ఉంది. అయోటిక్ స్టెనోసిస్ ఉన్న రోగులకు కేవలం మందులు మాత్రమే ఫలప్రదాయం చేయవు. మందులపై ఆధారపడి ఉంటే మొదటి సంవత్సరం జీవించడానికి అవకాశం 50% మాత్రమే, 2వ సంవత్సరం 20% అవకాశం మాత్రమే ఉంటుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మెదడుని పోలి ఉండే డ్రై ఫ్రూట్ వాల్నట్ రుచిలో మెప్పించకపోయినా ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో మాత్రం దీనికి మరేది సాటిరాదండి. పచ్చిగానో కాస్తంత నానబెట్టుకునో రోజు 4-5 తిని చూడండి, ఎంత శక్తి వస్తుందో. ఇవి మెదడు

ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, పాలిఫెనాల్స్, విటమిన్ ఈ వంటివి అల్సిమర్స్, డెమ్నీషియాలను దరిచేరనివ్వవు. ఈ నట్స్లో ఉండే పీచు, ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటివి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. నిద్రలేమితో బాధపడే మహిళలు 4-5 తింటే సరి.

చుట్టుముడుతున్నాయంటే ముందుగా ప్రభావితమయ్యేది పిల్లలు. అందుకే వారికి తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని ఇవ్వాలి. వేడివేడిగా భోజనం పెట్టాలి. వాతావరణం చల్లగా ఉంది కదా అని నీళ్లు తాగడం మానేయద్దు. కనీసం 5-6 గ్లాసులైనా తాగాలి. సాధ్యమైనంత వరకు ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన పదార్థాలను తీసుకోవద్దు. అలానే పదే పదే ఆహారాన్ని వేడి చేయడము మంచిది కాదు. తాజా పండ్లు కూరగాయలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. రోగ నిరోధక శక్తి లోపించకుండా నారింజ, ఉసిరి, నిమ్మ, జామ వంటి పండ్లను తీసుకోవాలి. వంటకాల్లో పసుపు, ధనియాలు, అల్లం, జీలకర్ర, వాము వంటివి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. బెడ్షీట్లను, దిండ్లను వారానికి ఒకసారి మార్చడం, టవల్స్ని ఎప్పటికప్పుడు ఉతకడం వంటివి చేయాలి. ఇవన్నీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులకి లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మన శరీరంపై శబ్దం లేదా నాదం విశేష ప్రభావం చూపుతుంది. ఓంకారం కావచ్చు, అయంకారం కావచ్చు, సకారాత్మక స్పందనలను ఉచ్చరించడం ద్వారా మన ఆరోగ్యం ఉజ్వలంగా ఉంటుందని చెబుతూ ఉంటారు. అలాంటి శబ్దాల్లో జుంకారం ఒకటి. దీన్నే హమ్మింగ్ అని కూడా అంటారు. హమ్మింగ్ను జుంకారం అంటాం. తుమ్మిద చేసే శబ్దంలా చేసే ఈ ప్రక్రియను యోగాలో భ్రమరి ప్రాణాయామం అంటారు. యువత నుంచి వృద్ధుల వరకు ఎక్కడున్నా సరే దీన్ని సాధన చేయొచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయండి. ఇలా చేయడం వల్ల నాసిక మార్గాల్లో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక సహజ ఔషధం లాంటిది. శ్వాస మార్గాలను శుభ్రం చేసి బ్యాక్టీరియా, వైరస్లను అడ్డుకుంటుంది. సైనస్, ఎలర్జీ, ఆస్తమా వంటి సమస్యలున్న వారికి బాగా మేలు చేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడడంతో పాటు రక్తనాళాలను విశాలంగా చేసి హై బీపీని కూడా తగ్గిస్తుంది. రక్త ప్రవాహం పెరిగి శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగు చేస్తుంది. తక్కువ తీవ్రత శబ్ద కంపనాలు నాడీ వ్యవస్థను శాంతిపరిచి గుండె, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అన్నవాహిక, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. జుంకారం నుంచి వచ్చే కంపనాలు కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తాయి, మనస్సును శాంతపరుస్తాయి. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉండడం వల్ల ఒత్తిడి తగ్గి రోగ నిరోధక శక్తికి స్పందన పెరుగుతుంది. వేగస్ నాడిని ఉత్తేజపరిచే మెరుగైన సాధనం ఇది. నాడిపై ఒత్తిడిని తగ్గించడంలో, హృదయ స్పందనను మెరుగుపరచడంలో జుంకారం కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. భారతదేశంలో శబ్దాలుగా ఓం అనే శబ్దం యోగ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగంగా ఉంది. జుంకారం కూడా అదే సూత్రాన్ని అనుసరిస్తుంది. జుంకారం కోసం ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాల సమయం కేటాయించండి. ప్రత్యేక పరికరాలు అవసరం లేని ఎక్కడైనా చేయగల ప్రక్రియ ఇది. ఉదయం మరియు నిద్రపోవడానికి ముందు జుంకారం చేయడం వల్ల మానసిక ప్రశాంతత అయితే కలుగుతుంది. అవకాశం ఉన్నవారు నది, సముద్ర తీరాల్లో, దేవాలయ ప్రాంగణంలో ప్రకృతి నడుమ చేయొచ్చు. ఓంకారాన్ని కూడా 21 సార్లు, కుదిరితే 108 సార్లు పలకడానికైతే ప్రయత్నించండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవనశైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్యం విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్, స్టే ట్యూన్డ్ రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్చే పల్లవి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: ఏమనుప్పా, పళ్ళు పాడైపోయాయా? చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా? లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిదాయ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
3: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
3: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
3: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9177612669. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళుతుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
3: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య?
4: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
3: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
4: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
5: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్: గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని మన శరీరంలోని అవయవాలు వాటి విధులు పాఠం వింటారు.
1: హలో హలో, ఏంటి వాణి, లత, సాయి, సుమన్ అంతా కొడగట్టుకుని వచ్చారు?
2: మీరే కదా పాఠాన్ని బాగా చదువుకుని రేపు రమ్మన్నారు.
1: రైట్, గుర్తొచ్చింది. మన శరీరంలోని అవయవాలు వాటి విధులు అన్న పాఠమే కదా?
3: అవును మామయ్య.
1: మనం పని చేద్దాం. ఈ పాఠంలో జీర్ణాశయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు ఉన్నాయి కదా. మీ నలుగురు ఒక్కో అవయవంలాగా భావించుకుని ఆ అవయవం గురించి చెప్పాలి, సరేనా?
2: సరే, గాని ఎవరెవరు ఏ భాగం గురించి మాట్లాడాలో కూడా చెప్పండి.
1: వాణి జీర్ణాశయం, సుమన్ మూత్రపిండాలు, నువ్వు గుండె, సాయి ఊపిరితిత్తులు. అందరికీ సమ్మతమేనా?
3: ఓ, మాకిష్టమే.
1: అయితే మన శరీరంలోని అవయవాలు వాటి విధుల గురించి ముందుగా కొన్ని విషయాలు చెప్తాను. మన శరీరంలో కొన్ని పనులు విరామం లేకుండా నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మనకి ఆకలి వేస్తే ఆహారం తింటాం, తిన్న ఆహారం జీర్ణమైపోయి మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ తింటాం, ఇలా జరుగుతూనే ఉంటుంది, అవునా?
3: అవును.
1: మీ గుండె మీద చేయి ఉంచి చూడండి, అది ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. మనం నిద్రపోయినా దాని పని అది చేస్తూనే ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అది పనిచేస్తూనే ఉంటుంది. అలాగే శ్వాస కూడా, మనం ఆపకుండా గాలి పీల్చి వదులుతూ ఉంటాం. అలాగే మన ప్రమేయం లేకుండా మన శరీరంలో ఎన్నో పనులు జరుగుతుంటాయి. గుండె కొట్టుకోవడం, గాలి పీల్చడం, ఆహారం జీర్ణమై ఆకలి వేయడం మొదలైన వాటిని జీవక్రియలు అంటారు. ఈ పనులు చేయడానికి

0: శరీరంలో జీర్ణాశయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు మొదలైన అవయవాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక్కో అవయవం గురించి చెప్పాలి. ఇప్పుడు వాణి జీర్ణాశయం గురించి చెప్తుంది.
1: నేను జీర్ణాశయాన్ని పొట్ట భాగంలో ఎడమవైపుగా ఉంటాను. గట్టి కండరాలతో నిర్మింపబడిన సంచి లాంటి అవయవాన్ని. మీరు తిన్న ఆహారం నోటి నుండి జీర్ణాశయంలోకే వస్తుంది. మీరు ఎక్కువ ఆహారం తిన్నప్పుడు నా గోడల కండరాలు సాగి పెద్దగా కనిపిస్తాను. తక్కువ ఆహారం తిన్నా అసలు తినకపోయినా నా కండరాలు ముడుచుకుపోయి పొట్ట చిన్నగా కనిపిస్తుంది.
2: అంటే జీర్ణాశయం ఆకారం మనం తినే ఆహారం పరిమాణాన్ని బట్టి ఉంటుందన్నమాట.
1: అవును, నా గోడలలో అంటే జీర్ణాశయం గోడలలో జీర్ణరసాలు తయారవుతాయి. ఇవి మీరు తిన్న ఆహారంతో కలుస్తాయి. నా గోడలలో కండరాల కదలిక వల్ల ఆహారం మజ్జిగలా చిలకబడి ద్రవ రూపంలోకి మారుతుంది. కొంత ఆహారం ఇక్కడ జీర్ణమవుతుంది. ద్రవ రూపంలోని ఆహారం జీర్ణాశయం నుండి ప్రేవులలోకి వెళ్తుంది. ప్రేవులలో కూడా మిగిలిన ఆహారం జీర్ణమయ్యి ప్రేవు గోడల ద్వారా శరీరంలోకి గ్రహింపబడుతుంది.
0: వెరీ గుడ్, బాగా చెప్పావు. ఇప్పుడు సుమన్ మూత్రపిండాల గురించి వివరిస్తాడు.
3: మేము మూత్రపిండాలం. మానవ శరీరంలో మేమిద్దరం ఉంటాం. మేము శరీరంలో ఎక్కడ ఉంటామంటే శరీరం లోపల వీపుకు దగ్గరగా జీర్ణాశయం వెనుక ఇరుపక్కలా ఉంటాము. మా ఆకారం ఎలా ఉంటుందంటే మీరెప్పుడైనా చిక్కుడు గింజలను చూసారా?
1: చూసాం.
3: అలా ఉంటాం. చిక్కుడు గింజల కంటే పెద్దగా ఉంటాం, కానీ ఆకారం అలా ఉంటుంది.
1: మీరు ఎలా పనిచేస్తారో మీ విధులు ఏమిటో చెప్తే బాగుంటుంది కదా.
3: చెప్తాను. ఒక్కొక్క మూత్రపిండం నుండి ఒక సన్నని గొట్టం మూత్రాశయం చేరుతుంది. ఈ గొట్టాలను మూత్రనాళాలు అంటారు. మూత్రాశయం నుండి మూత్రం బయటకు పోవటానికి ద్వారం ఉంటుంది. మానవ శరీరాలలో ఏర్పడే మలిన పదార్థాలు మూత్రం రూపంలో కూడా విసర్జింపబడతాయి. మూత్రం మూత్రపిండాలలో తయారవుతుంది, అంటే మాలో అన్నమాట.
1: మీలో మూత్రం ఎలా తయారవుతుంది?
3: దేహంలో జీవక్రియలు జరిగేటప్పుడు మలినాలు ఏర్పడి రక్తంలో కలిసిపోతాయి. రక్తంలో చేరిన మలినాలను మేము, అంటే మూత్రపిండాలం, వడబోసి వేరు చేస్తాము. ఇలా వేరు చేయబడిన మలినాలు ద్రవ రూపంలో మూత్రనాళాల ద్వారా మూత్రాశయం చేరుతాయి.
2: మూత్ర రూపంలో ఏ మలినాలు ఉంటాయి?
3: యూరియా, నీరు, కార్బన్ డైఆక్సైడ్ ద్రవ రూపంలో ఉన్న మలిన పదార్థాలనే మూత్రం అంటాం. మూత్రాశయం నిండినప్పుడు మూత్రం బయటకు విసర్జింపబడుతుంది.
0: వెరీ గుడ్, బాగా చెప్పావు. ఇప్పుడు లత గుండె గురించి చెప్తుంది.
1: నేను శరీరంలో ఎక్కడ ఉంటానో తెలుసా? ఒక్కసారి మీ రొమ్ము భాగాన్ని నొక్కి చూసుకోండి. గట్టి ఎముకలు తాకుతున్నాయి కదూ. ఛాతి లోపల ఎముకలతో నిర్మించిన గూడు వంటి భాగం ఉంటుంది. ఈ గూడిలో ఊపిరితిత్తులతో పాటు నేను, అంటే గుండె కూడా ఉంటుంది. రెండు ఊపిరితిత్తులకు మధ్య కాస్త ఎడమ వైపున నేనుంటాను. ఎవరి గుండె వారి చేతి పిడికిలంతా పరిమాణంలో ఉంటుంది. గుండె రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేసే పంపు లాంటి భాగం.
0: గుండె నిర్మాణం గురించి చెప్పులత.
1: గుండె ప్రత్యేకమైన కండరాలతో నిర్మించబడిన అవయవం. ఒక కండరపు గోడ గుండెను కుడి ఎడమ భాగాలుగా విభజిస్తుంది. ప్రతి భాగంలో రెండు గదులుంటాయి. పై గదులను కర్ణికలని, కింది గదులను జఠరికలని అంటారు. మొత్తం మీద గుండెలో నాలుగు గదులుంటాయి. రక్తం శరీరంలో శరీర భాగాల నుండి గుండెకు, గుండె నుండి శరీర భాగాలకు ప్రత్యేకమైన గొట్టాల ద్వారా ప్రసరిస్తుంది. ఈ గొట్టాలను రక్తనాళాలు అంటారు. శరీర భాగాల నుండి గుండెకు రక్తాన్ని తెచ్చే నాళాలను సిరలు అంటారు. గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకుపోయే నాళాలను ధమనులు అంటారు. అతి చిన్నవైన కేశనాళికలు ధమనులను సిరలను కలుపుతాయి.
4: మంచి రక్తం చెడు రక్తం అంటారు, ఏమిటది?
1: మన శరీరంలో మలినాలను పోగు చేసుకున్న రక్తం సిరల ద్వారా గుండె కుడి భాగాన చేరుతుంది. దీనిలో కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి ఉంటాయి. దీన్నే చెడు రక్తం అంటారు. ఈ రక్తాన్ని గుండె ఊపిరితిత్తులకు పంపిస్తుంది. మనం పీల్చే గాలిలో ఉన్న ఆక్సిజన్ను ఊపిరితిత్తుల్లో ఆవరించి ఉన్న చెడు రక్తం గ్రహించి శుభ్రపడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ను ఊపిరితిత్తుల్లో వదిలేస్తుంది. ఇలా శుభ్రపడిన రక్తం గుండె ఎడమ భాగాన చేరుతుంది. గుండె ఈ రక్తాన్ని శరీర భాగాలకు ధమనుల ద్వారా ప్రసరింపజేస్తుంది. గుండె ఎడమ భాగంలో మంచి రక్తము, కుడి భాగంలో చెడు రక్తము ఉంటాయి. ఇలా రక్తం గుండె నుండి శరీర భాగాలకు, శరీర భాగాల నుండి గుండెకు నిరంతరం ప్రసరిస్తూనే ఉంటుంది.
3: ఛాతిపై ఎడం వైపున చేయి పెట్టుకుని వింటే లబ్ డబ్ అని గుండె కొట్టుకోవడం తెలుస్తుంది. గుండె అలా

0: ఎలా కొట్టుకుంటుంది మామయ్య?
1: ఎలాగంటే గుండె యొక్క కండరాలు ఉబిగినట్టుగా పెద్దవిగా కావడం, మళ్ళీ వెంటనే ముడుచుకోవడం వల్ల అలా లబ్ డబ్ అని మనకు వినిపిస్తుంది. గుండెలోని పైగదులు ఉబికి రక్తాన్ని గ్రహిస్తాయి. గుండె పైగదులు ముడుచుకోవడం వల్ల ఈ రక్తం కింది గదుల్లోకి పోతుంది. కింది గదులు ముడుచుకుని రక్తాన్ని ధమనుల్లోకి ప్రసరింపజేస్తాయి. గుండె కండరాలు సంకోచ వ్యాకోచాల వల్ల చప్పుడు ఏర్పడుతుంది. గుండె క్రమ పద్ధతిలో చేసే ఈ చప్పుడునే గుండె కొట్టుకోవడం అంటాం. డాక్టర్లు స్టెథోస్కోప్ సహాయంతో గుండె చప్పుళ్లను వింటారు. అంతేకాకుండా మణికట్టు దగ్గర వేలుతో నొక్కి నాడి కొట్టుకోవడాన్ని తెలుసుకుని దానిని బట్టి గుండె కొట్టుకునే సంఖ్యను తెలుసుకుంటారు. ఆరోగ్యవంతుని గుండె నిమిషానికి సుమారు 72 సార్లు కొట్టుకుంటుంది. ఇక ఊపిరితిత్తుల గురించి సాయి చెప్తాడు.
0: మూత్రపిండాలు లాగే ఒక జత ఊపిరితిత్తులం శరీరంలో రొమ్ము భాగాన ఉంటాము. మేము కింద భాగంలో వెడల్పుగా, పై భాగంలో సన్నగా శంఖం మాదిరిగా ఉంటాము. మేము స్పాంజీలాగా ఉండే సున్నితమైన అవయవాలం.
2: మీరు చేసే పని ఏమిటో కూడా చెప్పు.
0: మీరు గట్టిగా ముక్కు ద్వారా గాలి పీల్చి వదలండి. గాలిని వదిలేటప్పుడు ముక్కు దగ్గర చేతిని అడ్డు పెట్టుకోండి. గాలి మీ చేతికి తగులుతుంది. ఇలా గాలిని లోపలికి పీల్చి బయటకు వదిలేయడాన్ని ఊపిరి పీల్చడం లేదా శ్వాసించడం అంటారు. శ్వాసించడానికి ఉపయోగపడే అవయవాలు ముక్కు, గాలిగొట్టం, ఊపిరితిత్తులు. వీటిని శ్వాస అవయవాలు అంటారు. మీరు ముక్కు ద్వారా పీల్చిన గాలి గాలిగొట్టంలోకి, అక్కడ నుంచి మాలోకి, అంటే రెండు ఊపిరితిత్తుల్లోకి వస్తుంది. ఊపిరితిత్తుల్లో చేరిన గాలిలోని ఆక్సిజన్ రక్తాన్ని శుభ్రపరుస్తుంది.
2: అది ఎలాగో కొంచెం వివరంగా చెప్పు.
1: అదెలాగో నేను చెప్తాను. మనం పనులు చేయడానికి, శరీరంలో జీవక్రియలు జరగడానికి శక్తి కావాలి. మనకు శక్తి ఆహారం నుంచి లభిస్తుంది. మరి ఆహారం శక్తిగా ఎలా మారుతుందంటే, ఆహారం జీర్ణమై రక్తంలో కలుస్తుంది. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ కూడా రక్తంలో చేరుతుంది. శరీరంలోని అన్ని కణాల్లోకి రక్తం ద్వారా ఆక్సిజన్, జీర్ణమైన ఆహారం చేరుతాయి. ఆహారానికి ఆక్సిజన్కి మధ్య చర్య జరిగేటప్పుడు శక్తి విడుదలవుతుంది. ఆ శక్తితో మనం పనులు చేసుకోగలుగుతున్నాం. ఆహారానికి ఆక్సిజన్కి మధ్య చర్య జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి మొదలైన మలినాలు ఏర్పడతాయి. ఇవి శరీరానికి ఉపయోగపడవు. ఇవి విసర్జించబడతాయి. రక్తం శరీరంలోని మలినాలను సేకరించి సిరల ద్వారా గుండెకు చేరుస్తుంది. గుండె చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపిస్తుంది. మనం పీల్చిన గాలి ఊపిరితిత్తులకు వెళుతుందని మనం తెలుసుకున్నాం కదా. అలా పీల్చిన గాలిలో ఉన్న ఆక్సిజన్ ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న రక్తంలోకి వెళుతుంది. ఆక్సిజన్ను గ్రహించి శుభ్రపడిన రక్తం ఊపిరితిత్తుల నుంచి మళ్లీ గుండెకు చేరుతుంది. ఈ రక్తం గుండె నుంచి ధమనుల ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రసరిస్తుంది.
2: అంటే ఊపిరితిత్తులు రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్తో నింపుతాయన్నమాట.
1: కరెక్ట్ గా చెప్పావు. మూత్రపిండాల్లాగే ఊపిరితిత్తులు కూడా రక్తంలోని మలినాలను తొలగించి రక్తాన్ని శుభ్రం చేస్తాయి.
3: ఆరోగ్యవంతులు నిమిషానికి ఇన్నిసార్లు గాలి పీల్చుకుంటారని ఏమైనా ఉందా మామయ్య?
1: ఆరోగ్యవంతులు నిమిషానికి 18 సార్లు శ్వాస తీసుకుంటారు. కొంతమంది నోటితో గాలిని పీలుస్తారు. ఇది ఆరోగ్యకరమైన అలవాటు కాదు. మన ముక్కులో సన్నని వెంట్రుకలుంటాయి, అవునా? ఇవి మనం పీల్చే గాలిలోని దుమ్ము కణాలను ఆపుతాయి. అంతేకాకుండా ముక్కు గోడల్లో ఉండే తడికి మరికొన్ని మలినాలు అంటుకుపోతాయి. ముక్కు ద్వారా పీల్చిన గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లేటప్పటికీ వెచ్చబడి శరీరానికి అనుకూలంగా ఉంటుంది. నోటిలో ఇలాంటి ఏర్పాట్లు లేవు. అందుకే నోటితో గాలి పీల్చేవారు గొంతు నొప్పి, దగ్గు వంటి జబ్బులతో బాధపడుతూ ఉంటారు. ఇప్పటిదాకా చెప్పుకున్న విషయాల్లోంచి కొన్ని ముఖ్యాంశాలను ఓసారి మళ్ళీ మీరందరూ చెప్పండి.
2: ఆకలి వేయడం, గుండె కొట్టుకోవడం, ఊపిరి పీల్చడం వంటి నిరంతరం జరిగే క్రియలను జీవక్రియలు అంటాం.
3: మన దేహం లోపల ఉండే అవయవాలు జీవక్రియలను నెరవేరుస్తాయి. జీర్ణాశయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు మన దేహం లోపల ఉండే అవయవాలు.
2: జీర్ణాశయం కండరాలతో నిర్మింపబడిన సాగే గుణమున్న సంచి లాంటి అవయవం. ఆహారంలో చాలా భాగం జీర్ణాశయంలో జీర్ణమై ద్రవరూపం చెంది చిన్న పేగుల్లోకి వెడుతుంది.
0: మన దేహంలో జీర్ణాశయం కింద వీపుకు దగ్గరగా వెన్నెముకకు రెండు వైపులా చిక్కుడు గింజల ఆకారంలో ఉండే అవయవాలను మూత్రపిండాలు అంటారు.
2: మూత్రపిండాలు రక్తాన్ని వడపోసి మలినాలను వేరు చేయడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. మూత్రపిండాలలో తయారైన మూత్రం మూత్రనాళాల ద్వారా మూత్రాశయం చేరి బయటకు విసర్జింపబడుతుంది.
3: గుండె రొమ్ము భాగంలోని ఎముకల గూడులో రెండు

0: ఊపిరితిత్తులకు మధ్య కొంచెం ఎడం వైపుగా ఉంటుంది. ఇది కండరాల చేత నిర్మింపబడిన అవయవం.
1: రక్తం గుండె నుండి శరీర భాగాలకు, శరీర భాగాల నుండి గుండెకు ప్రసరిస్తుంది. గుండె కండరాల సంకోచ వ్యాకోచాల వల్ల ఏర్పడే శబ్దాలు క్రమ పద్ధతిలో ఉంటాయి. దాన్నే గుండె కొట్టుకోవడం అంటారు.
2: డాక్టర్లు గుండె చప్పుళ్లను స్టెతస్కోప్తో వింటారు. మణికట్టు దగ్గర వేలితో నొక్కి నాడి తెలుసుకుంటారు. మన శరీరం

0: మూత్రపిండాలకు వెడుతుంది. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ను గ్రహించి శుభ్రపడుతుంది. రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి ఊపిరితిత్తులలో చేరుతాయి. మన ముక్కుతో వదిలే గాలితో ఈ మలినాలు బయటకు పోతాయి.
1: శుభ్రపడిన రక్తం గుండెలు చేరి అక్కడి నుంచి శరీర భాగాలకు పంపబడుతుంది.
0: మూత్రపిండాల వలె ఊపిరితిత్తులు రక్తంలోని మలినాలను తొలగించి శుభ్రం చేస్తాయి.
2: గుడ్ పిల్లలు, మీరు పనిచేయాలి. మానవ శరీరం యొక్క మొండెం, అందులోని భాగాలను చూపే పటంలో అవయవాలను గుర్తించి వాటి పేర్లు రాయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న పాఠానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు చెప్తాను, మీరు వాటికి సమాధానాలు రాయాలి. 1. జీర్ణాశయం చేసే పనేమిటి? 2. మూత్రపిండాలు మన దేహానికి ఏ విధంగా ఉపయోగపడతాయి? 3. మన శరీరంలో శక్తి ఎలా ఏర్పడుతుంది? 4. ధమనులు, శిరలు అంటే ఏమిటి? అవి చేసే పనులేంటి? 5. గుండె నుంచి ఊపిరితిత్తులకు, ఊపిరితిత్తుల నుంచి గుండెకు ప్రవహించే రక్తానికి తేడా ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాసి నాకు చూపించాలి. వెరీ గుడ్. మన శరీరంలోని అవయవాలు, వాటి విధులేమిటో ఇప్పుడు మీకు తెలిసిందిగా.
3: ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని జ్ఞానేంద్రియాల విధుల రక్షణ పాఠం వింటారు.

0: మనం ప్రతిరోజు అనేక పనులు చేస్తాం. ఆడుకోవడం, చదువుకోవడం, తినడం, ఇలా ఎన్నో పనులు చేస్తాం. మనమే కాదు, అందరూ ఇలాంటి పనులు చేస్తారు. పనులు చేయడానికి మన శరీరంలో కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, ఇలా ఎన్నో అవయవాలున్నాయి. ఇవన్నీ కలిసి పనిచేయడం వల్లనే మనం పనులు చేసుకోగలుగుతున్నాం. మానవ శరీరం ఒక అద్భుతమైన యంత్రం. యంత్రాలు బయటి ప్రపంచంలో జరిగే విషయాలను గురించి తెలుసుకోలేవు, కానీ మన శరీరం తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోగలదు. అలా తెలుసుకోవడానికి మనకు కొన్ని అవయవాలు ఉపయోగపడతాయి. వాటినే జ్ఞానేంద్రియాలు అంటాం. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ జ్ఞానేంద్రియాల వల్ల చూడటం, వినడం, వాసన, రుచి, తాకడం మొదలైన విషయాల గురించి తెలుస్తుంది. మన శరీరంలోని జ్ఞానేంద్రియాల గురించి, అవి చేసే పనులు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1: వెంకట్, మన శరీరంలోని జ్ఞానేంద్రియాలు ఏమిటో చెప్పు.
2: కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం.
1: వీటిలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏది రాణి, నువ్వు చెప్పు.
3: కళ్ళు చాలా ముఖ్యమైనవి. కళ్ళు లేకపోతే అంతా శూన్యం, ఏమీ చూడలేం. ఎక్కడికి వెళ్లాలన్నా, ఏ పని చెయ్యాలన్నా చాలా కష్టం.
1: కళ్ళు మనకి ఎంత ముఖ్యమో ఇప్పుడు ఈ కృత్యం ద్వారా తెలుసుకుందాం. వెంకట్ ఇలారా, రాణి నువ్వు వెంకట్ కళ్ళకు ఈ చేతురుమాలు కట్టు.
2: అబ్బా, కొంచెం మెల్లిగా కట్టు.
3: కట్టాను, ఇప్పుడేం చేయాలి టీచర్?
1: అలా ఉండు, నేను చెప్తాను వెంకట్.
2: ఏంటి టీచర్?
1: నా చేతిలో 3 గోళికాయలు ఉన్నాయి, వాటిని నీ ముందు నేలపై వదిలిపెడతాను, నువ్వు వాటిని వెతికివ్వాలి, సరేనా?
2: సరే.
1: ఓ, వెతుకు, ఇంకొంచెం కొంచెం ముందుకి. ఆ పక్కనే.
3: అక్కడే, కొంచెం పక్కకు.
2: దొరికింది, ఇంకొక్కటి దొరకాలి. మొత్తం 3 దొరికాయి.
1: రాణి, వెంకట్ కళ్ళకు కట్టిన గంతలను విప్పే.
3: విప్పేశాను.
1: వెంకట్, ఇప్పుడు నేను మళ్ళీ ఇదే 3 గోళీలను నీ ముందు నేల మీద వేస్తాను, వెతికివ్వు.
2: 1, 2, 3 ఎక్కడా? ఇక్కడుంది, ఇవిగో టీచర్ 3 గోళీలు.
1: రాణి, ఇప్పుడు చెప్పు, వెంకట్ కళ్ళకు గంతలు కట్టినప్పుడు గోళీలను వెతకడం ఆలస్యమైందా, లేక గంతలు లేనప్పుడా?
3: వెంకట్ కళ్ళకు గంతలు కట్టినప్పుడు గోళీలు వెతకడం ఆలస్యమైంది, గంతలు లేనప్పుడు చాలా త్వరగా వెతికిచ్చాడు.
1: ఎందువల్ల వెంకట్, నువ్వు చెప్పు.
2: ఎందుకంటే మొదటిసారి నా కళ్ళకు గంతలు కట్టారు, నేను చూడలేకపోయాను. 2వ సారి కళ్ళ ముందే గోళీలు కనిపించాయి.
1: దీన్ని బట్టి కళ్ళ ప్రాముఖ్యత ఏమిటో, వాటి గొప్పతనం ఏమిటో మనకు తెలుస్తోంది, అవునా? సరే, మనకు పైకి కనిపించే కంటిలోని భాగాలు ఏమిటో చెప్పు రాణి.
3: తెల్లగుడ్డు, నల్లగుడ్డు.

0: కను పాప.
1: వెరీ గుడ్. కన్ను చాలా ముఖ్యమైన జ్ఞానేంద్రియం, అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కన్ను చాలా సున్నితమైన అవయం, దీన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి.
2: కళ్ళను సంరక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి?
1: కళ్ళ చుట్టూ దుమ్ము ధూళి చేరే అవకాశం ఉంటుంది, కాబట్టి కళ్ళను చల్లని నీటితో కడగాలి. నిద్ర లేచిన తర్వాత, రాత్రి పడుకోబోయే ముందు, ఆటలు ఆడిన తర్వాత కూడా కళ్ళను పరిశుభ్రమైన నీటితో కడుక్కోవాలి. మామూలు కంటితో సూర్యుని చూడడం కానీ, అధిక వెలుగునిచ్చే దీపాల వంక కానీ, వెల్డింగ్ వెలుతురు కానీ చూడకూడదు. అలా చూడడం వల్ల కంటి చూపుకు ప్రమాదం ఏర్పడుతుంది.
2: టీవీ చూస్తే కళ్ళు పాడవుతాయి అంటుంది మా అమ్మ, నిజమేనా టీచర్?
1: ఎక్కువసేపు టెలివిజన్ చూడడం మంచిది కాదు. టీవీ చూసేటప్పుడు గదిలో దీపం వెలుగు ఉండాలి. టీవీకి కంటికి మధ్య కనీసం 2.5 మీటర్ల దూరం ఉండాలి.
0: మనం పుస్తకాలు చదివేటప్పుడు ఏమైనా నియమాలను పాటించాలా?
1: తప్పకుండా. ఎక్కువ వెలుగులోను మసక వెలుతురులోను చదవకూడదు. వెలుతురు సమానంగా ఉండాలి. కదిలే బస్సులో, రైళ్లలో నడుస్తూ పడుకుని చదవటం మంచిది కాదు. నిటారుగా భుజాలు నిలబెట్టి కూర్చోవాలి. వెలుతురు ఎడమ భుజం వైపు నుండి మనం చదువుకునే పుస్తకంపై పడాలి. పుస్తకానికి కంటికి కనీసం 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి.
2: మొన్న నా ఫ్రెండ్ ఒక అతను నోట్బుక్ నా వైపు విసిరాడు. కొంచెం ఉంటే నా కంటికి తగిలేదు టీచర్.
1: కంటికి దెబ్బలు గాయాలు తగలకుండా చూసుకోవాలి. పదునైన మొనగల వస్తువులతో ఆడకూడదు. గిల్లిదండ, ధనుస్సు, బాణాలు వంటి వాటితో ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి. కళ్ళు మండినా, ఎరుపెక్కినా, రెప్పలు అంటుకొని పుసులు కట్టినా డాక్టర్ సలహా పొందాలి.
0: కంటిలో ఏదైనా నలుసు పడితే ఏం చేయాలి?
1: కంటిలో నలుసులు పడినప్పుడు కంటిని అస్సలు నలపకూడదు. చల్లని నీటితో బాగా కడగాలి. నలక కంట్లోంచి రాకపోతే కంటికి తేలికైన గుడ్డను చుట్టి వైద్యం దగ్గరికి వెళ్ళాలి. చదువుకునే సమయాల్లో తలనొప్పి వచ్చినా, కన్నీళ్లు కారినా, అక్షరాలు మసగ్గా కనిపించినా ఇంట్లో వారికి చెప్పి డాక్టర్తో కళ్ళు తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి.
2: కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
1: కంటి ఆరోగ్యానికి ఆకుకూరలు, పసుపచ్చని రంగు పళ్ళు తినాలి. వీటిలో కంటి ఆరోగ్యాన్ని కాపాడే ఏ విటమిన్ ఉంటుందన్నమాట. పాలు, చేప నూనె, నెయ్యి మొదలైన వాటిలో కూడా ఏ విటమిన్ ఉంది. ఇవన్నీ తీసుకుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. మరిప్పుడు చెవుల గురించి తెలుసుకుందాం. చెవుల వల్ల మనకేంటి ఉపయోగం?
2: చెవులు మనకు శబ్దాలు వినడానికి సహాయపడతాయి.
1: శబ్దాలను వినడం ద్వారా వస్తువులను గుర్తించగలమా రాణి?
0: ఓ, గుర్తించవచ్చు.
1: అయితే కళ్ళు మూసుకుని అటువైపు తిరిగి నిలబడు. మేము ఇప్పుడే కొన్ని శబ్దాలు వినిపిస్తాము, అవేంటో చెప్పాలి నువ్వు.
0: ఓ, అలాగే. రామచిలక, పిల్లి, మేక, కార్, రైలు, కోడిపుంజు, పక్షులు.
1: శబ్దాలను విని మనం వస్తువులను గుర్తించగలం. చెవులు మనకు శబ్దజ్ఞానాన్ని ఇస్తాయి. చెవులు ప్రత్యేకమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. మనకు కనిపించే వెలుపల చెవి లోపల ఒక సన్నని కాలు వంటి భాగం, దాని లోపల చివర పలుచని చర్మం పొర ఉంటుంది. ఈ చర్మం పొరనే కర్ణభేరి అంటాం. దీని ద్వారానే మనం శబ్దాలను వినగలుగుతాం.
2: చెవుల పట్ల మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: చెవులు కూడా చాలా సున్నితమైన అవయవాలు. చెవులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెవుల్లో గులిమి చేరుతూ ఉంటుంది. దీన్ని శుభ్రం చేయటానికి తలపిన్నులు, అగ్గిపుల్లల్ని ఉపయోగించకూడదు. కర్ణభేరికి దెబ్బ తగిలితే చెవుడు వస్తుంది. తువ్వాలు లేదా జేబురుమాలను గుండ్రంగా చుట్టి చెవులను శుభ్రం చేసుకోవాలి. చెవుల్లో నూనె వేసుకోకూడదు. నీళ్లు వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
2: రాణి ఎప్పుడూ చెవిలో పెన్సిల్ పెట్టి తిప్పుతూ ఉంటుంది.
0: ఏం కాదు, అంతా అబద్ధం.
1: అది సరే, కానీ చెవుల్లో రాళ్ళు గింజలు పెట్టుకోకూడదు. ఒకవేళ అలాంటి వస్తువులు చెవుల్లోకి పెడితే డాక్టర్ సహాయంతో తొలగించుకోవాలి. పెద్ద శబ్దాలు ఏర్పడినప్పుడు చెవులు మూసుకోవాలి. ఎవరిని చెవులపై కూడా కొట్టకూడదు. చెవుల నుంచి చీము కారినా, చెవి పోటు వచ్చినా డాక్టర్ని కలుసుకోవాలి. చెవులు ఆరోగ్యంగా ఉంటేనే మనం మాటలు, పాటలు, సంగీతం విని ఆనందిస్తాం.
2: ముక్కు కూడా జ్ఞానేంద్రియమే కదా టీచర్?
1: అవును, మనం ముక్కు ద్వారా గాలి పీలుస్తాం. ఇలా పీల్చిన గాలి ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. చెడు గాలి బయటకు వస్తుంది. ముక్కు

0: గాలి పీల్చడానికి వదలడానికి ఉపయోగపడుతుంది. ముక్కు ద్వారా వాసన కూడా గ్రహిస్తాం. మరి వాసనను బట్టి వస్తువులు గుర్తించగలమా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. రాణి, నువ్వు వెంకట్ కళ్ళకు గంతలు కట్టు.
1: కట్టాను.
0: వెంకట్, నేనిప్పుడు కొన్ని వస్తువులు నీ ముక్కు దగ్గరకు తీసుకొస్తాను. నువ్వు వాటిని వాసన చూసి వాటి పేరు చెప్పాలి, సరేనా?
1: ఓ, చెప్తాను.
0: ఇదేమిటి?
1: వెల్లుల్లిపాయ.
0: ఇది
1: కర్పూరం.
0: ఓ, దీని పేరు చెప్పు.
1: తులసీదళం.
0: మరి ఇదేమిటి?
1: మల్లెపూలు.
0: దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది రాణి?
2: వస్తువులను వాసన చూసి గుర్తించగలమని.
1: ముక్కు గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ముక్కు రంధ్రాల గోడలు పలుచని పొర చేత కప్పబడి ఉంటాయి. స్నానం చేసేటప్పుడు ముక్కు రంధ్రాలను పరిశుభ్రంగా కడగాలి. రాళ్ళు, గింజలు, పుల్లలు, పెన్సిళ్ళు వంటివి ముక్కులో పెట్టుకోకూడదు. వర్షంలో తడిసినా, ఎక్కువసేపు నీళ్లలోనైనా జలుబు చేస్తుంది. జలుబు చేసినప్పుడు ముక్కులో నుంచి, కళ్ళల్లో నుంచి నీళ్లు కారి ముక్కు రంధ్రాలు మూసుకుపోతాయి. అలాంటప్పుడు ఆవిరి పట్టాలి, వైద్యుని సలహా కూడా పొందాలి. ఎక్కడ పడితే అక్కడ చీదడం మంచి అలవాటు కాదు. చీదినప్పుడు, తుమ్మినప్పుడు జేబు రుమాల్ని ఉపయోగించాలి.
2: కళ్ళు, ముక్కు, చెవుల గురించి చెప్పారు, ఇప్పుడు చర్మం గురించి చెప్పాలి టీచర్.
0: చర్మం మన శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఇది శరీర భాగాలను కప్పి కాపాడుతూ ఉంటుంది. చర్మం మనకు స్పర్శ జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. తాకడం ద్వారా వస్తువులు చల్లగా ఉన్నది, వేడిగా ఉన్నది తెలుసుకోగలం. అంతేకాకుండా వస్తువులు గట్టిగా, మెత్తగా ఉన్న విషయాన్ని కూడా చర్మం ద్వారానే తెలుసుకోవచ్చు.
1: చర్మం శరీరం అంతటా ఒకేలా ఉంటుందా టీచర్?
0: ఉండదు. మీ అరికాళ్ళు, అరిచేతులు చూసుకోండి. ముఖం పైన, చేతులపైన, పొట్ట మీద చర్మాన్ని గమనించండి.
2: అరికాళ్ళు, అరిచేతుల్లో చర్మం మందంగా ఉంది, మిగతా చోట్ల చర్మం పల్చగా ఉంది.
1: మరి స్పర్శ జ్ఞానం శరీరం అంతటా ఒకేలా ఉంటుందా టీచర్?
0: ఉండదు వెంకట్. పెదవులు, అరికాళ్ళు, వీపు మొదలైన భాగాల్లో స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. కావాలంటే మీరు పని చేయొచ్చు. రాణి, ఒక పెన్సిల్ తీసుకుని దాని మొనతో వెంకట్ అరిచేయి, అరికాలు, నుదురు, ముంజేయి, మోకాలు, పెదవులు, వీపు మొదలైన భాగాలను తాకు. అప్పుడు స్పర్శ ఎక్కడ ఎక్కువగా ఉందో తెలుస్తుంది.
2: మనకు ఎండాకాలం బాగా చెమటలు వస్తాయి కదా టీచర్, అవి మన చర్మం మీదకు ఎలా వస్తాయి?
0: మన శరీరం మీద చిన్న చిన్న రంధ్రాలుంటాయి. ఇవి మామూలు కంటే కనిపించవు, భూతద్దంతో చూడొచ్చు. ఈ రంధ్రాల ద్వారా చెమట బయటకు విసర్జించబడుతుందన్నమాట. వీటినే స్వేద రంధ్రాలు అంటాం. మనం చర్మాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే చర్మం మీద దుమ్ము, జిడ్డు చేరి దురద పెట్టి పుళ్ళు, గజ్జి కురుపులు వంటి చర్మ రోగాలు వస్తాయి.
1: చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి?
0: రోజు స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు శరీరాన్ని సబ్బుతో రుద్దుకోవాలి. వేసవికాలం రోజుకు 2 సార్లు స్నానం చేయాలి. శీతాకాలం చర్మం పొడిగా మారి పగిలిపోతూ ఉంటుంది. అందుకే స్నానం చేసే ముందు నూనె లేదా వాజలిన్తో శరీరాన్ని మర్దన చేయాలి. స్నానం చేసిన తర్వాత పరిశుభ్రమైన తువ్వాలతో ఒళ్ళు తుడుచుకోవాలి. శుభ్రంగా ఉతికి ఆరేసిన బట్టలు మాత్రమే తొడుక్కోవాలి. ఇతరుల దుస్తులు, తువ్వాళ్ళు మనం వాడకూడదు. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు వచ్చినా లేక చర్మంపై దద్దుర్లు, చీంపొక్కులు కనిపించినా వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి.
2: ఇక చివరిగా మిగిలింది నాలుక.
0: నాలుక గురించి నీకేం తెలుసో చెప్పు వెంకట్.
1: నాలుక ఆహారాన్ని మింగడానికి సహాయపడుతుంది. ఆహారాన్ని నమిలేటప్పుడు ఆహారాన్ని పళ్ళ మధ్యకు తోస్తుంది. మాట్లాడడానికి సహాయపడుతుంది, రుచిని కూడా తెలుపుతుంది.
0: నాలుక కండరంతో నిర్మించబడింది. వెనుక భాగం గొంతు లోపలగా అతుక్కునుంటుంది, ముందు భాగం స్వేచ్ఛగా కదులుతూ ఉంటుంది. ఇప్పుడు రుచి చూసి వస్తువులు గుర్తుపట్టగలమా లేదా చూద్దాం.
2: నేను రుచి చూసి గుర్తుపడతాను.
0: సరే, ఈ 3 గ్లాసుల్లో ఉన్న నీటిలో ఒక్కొక్క గ్లాసులో ఒక్కో పదార్థాన్ని కలిపాను. వీటిని రుచి చూసి అందులో కలిపిన పదార్థం ఏమిటో చెప్పాలి. రాణి, ఇగో గ్లాస్ తీసుకో.
2: అబ్బా, పుల్లగా ఉంది. ఇందులో నిమ్మరసం కలిసింది.
0: కరెక్ట్. ఇది చూడు.
2: ఛీ, ఉప్పు.
0: కరెక్ట్. వెంకట్, ఈ గ్లాసులో ఏం కలిసిందో చెప్పు.
1: అబ్బా, తీయగా ఉంది. ఇందులో చక్కెర కలిసింది.
0: దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? రుచిని చూడడం ద్వారా వస్తువులు గుర్తించగలమని.
2: నాలుకకు రుచి ఎలా తెలుస్తుంది?
0: నాలుకపై రుచిని తెలిపే చిన్న చిన్న బొడిపెల్లాంటి రసాంకురాలు ఉంటాయి. నాలుకపై ఒక్కో చోట ఉండే రసాంకురాలు ఒక్కో రుచిని తెలియజేస్తాయి. నాలుక చివర బయట భాగంలో అంచులకు ఉప్పు రుచిని తెలియజేసేవి, వాటి తరువాత తీపిని తెలియజేసేవి, నాలుక మధ్య భాగాన 2 వైపుల అంచులకు పులుపును తెలియజేసేవి, వాటి తర్వాత నాలుగు మొదట్లో మధ్య

0: భాగంలో చేదును తెలియజేసే రసాంకురాలు ఉంటాయి.
1: నాలుక పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే చెప్పండి టీచర్.
0: తప్పకుండా. పళ్ళు తోముకునేటప్పుడు నాలుకపై పాచిపోయేట్లు శుభ్రం చేసుకోవాలి. అధిక వేడి లేక అతి చల్లని పదార్థాలు తినడం వల్ల రుచి చూసే జ్ఞానాన్ని కోల్పోతాం. మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు లోపించినప్పుడు నాలుక ఎర్రబడి పుళ్ళు పడతాయి. అలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. నాలుక ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉంటేనే పదార్థాల రుచి తెలుస్తుంది.
2: అబ్బా, ఎన్ని విషయాలు చెప్పారో ఇవాళ.
0: ఇప్పుడు తెలిసిందా జ్ఞానేంద్రియాలు విధులు రక్షణ గురించి?
2: ఓ, బాగా తెలిసింది.
3: మీరు ఇంతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని కొన్ని పాఠాలు విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0816237796, 2372295.

0: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
1: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
0: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
1: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సంతింటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
3: ఫోన్ 0881622345.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్,
1: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం.

0: FM 90.4.
1: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
2: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
1: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
2: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
3: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినములు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
2: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
0: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళుతుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ.

శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ

భాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-5873.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భూమవరం.
1: మీ సంతృప్తికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494-56-5858.
1: మరికొద్ది క్షణాల్లో కథానిక కార్యక్రమాన్ని వింటారు.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఏటిలోని కెరటం కథ వింటారు. అసలే నెలాఖరు రోజు, సాయంత్రం 5 గంటలవుతుండగా అకౌంట్ సెక్షన్ నుంచి అటెండర్ బ్రహ్మం రాజారావు సీట్ దగ్గరకొచ్చి నెల జీతం ఉన్న కవర్ ఎంతించి రసీదు మీద సంతకం తీసుకుని వెళ్ళిపోయాడు. కవర్ తెరిచి అందులో ఉన్న నోట్లు బయటకు లాగాడు రాజారావు. అన్నీ 500 నోట్లు, సరికొత్తవి. మొత్తం 24 ఉన్నాయి, అంటే 12,000. 6 నెలల క్రితం తీసుకున్న స్కూటర్ లోను, అంతకు 6 నెలల ముందు కూతురు పెళ్లి కోసం తీసుకున్న ప్రావిడెంట్ ఫండ్ లోన్ల బాబుతు నెలాసరి వాయిదాల మినహాయింపులు పోగా చేతికి అందిన జీతమది. ఆ జీతం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ కాచుకుని కూర్చున్న ఖర్చుల్ని గుర్తు చేసుకుంటూ ఆఫీసులోంచి బయటపడి స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజారావు. రోడ్డు నిండా జనం, కొందరు కాలినడకన, ఇంకొందరు ఆటోల్లో, బస్సుల్లో, మరికొందరు తనలాగా ద్విచక్ర వాహనాల మీద. ఎవరి ప్రయాణం వాళ్లది, ఎవరి ఆలోచనలు వాళ్లవి. రాజారావు ఆలోచనలు మాత్రం స్కూటర్ కంటే వేగంగా ఇంటికి వెళ్లిపోయి తల్లి రాజేశ్వరమ్మ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. రోజూ ఆ సమయానికి రాజేశ్వరమ్మ బాల్కనీలో కూర్చుని కొడుకు రాకకోసమే ఎదురుచూస్తూ ఉంటుంది. 4-5 నెలల నుంచి ప్రతీ నెల అతనికి జీతం రాగానే ఈ నెలలో అయినా మనం కాశీ వెళ్ళొద్దాంరా అంటుంది ఆయన. ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకు చెప్పి ఆ ప్రయాణాన్ని వాయిదా వేస్తున్నాడు అతను. తల్లిని కాశీకి తీసుకువెళ్లాలని చాలా కాలంగా రాజారావు అనుకుంటూనే ఉన్నాడు. అందుకు ప్రత్యేకమైన కారణం లేకపోలేదు. రాజారావు తండ్రి 7 నెలల క్రితమే చనిపోయాడు. కర్మకాండ పూర్తయ్యాక ఆయన అస్థికల్ని దగ్గర్లో ఉన్న బాసర వెళ్లి అక్కడి గోదావరిలో కలపాలనుకున్నాడతను. కాని రాజేశ్వరమ్మ అభ్యంతరం చెప్పింది, నాన్నగారు నేను కాశీయాత్రకు వెళ్లాలని చాలా

చాలనుకున్నాం. ఆ కోరిక తీరకుండానే ఆయన దాటిపోయారు. ఇప్పుడు కనీసం ఆయన అస్థికలనైనా కాశీ వెళ్లి గంగానదిలో కలిపొద్దాం అంది. రాజారావు తలవంచాడు. అయితే అప్పట్నుంచి ప్రతీ నెల ఆర్థికపరమైన ఇబ్బందులేవో రావటం, వచ్చే నెలలో వెళ్లొచ్చులే అని వాయిదా వేయడం అలాగే జరిగిపోతుంది. ఓ నెలలో వారికి ఒంట్లో బాగా లేకపోతే ఆసుపత్రిలో చేర్పించవలసొచ్చింది. ఎన్నో టెస్టులు చేసి చివరకు చిన్న ఆపరేషన్ ఏదో చెయ్యాలన్నారు. అందుకోసం ఖర్చు పెద్దగానే అయ్యింది. ఆ తర్వాత 2 నెలలకే శారద పెళ్లి. ప్రావిడెంట్ ఫండ్ లోనుతో పాటు అందిన చోటల్లా అప్పు చెయ్యాల్సొచ్చింది. కొడుకు రాబడి ఏమిటో, ఖర్చులు ఏమిటో రాజేశ్వరమ్మకి బాగా తెలుసు. కనుక అప్పట్లో నోరు విప్పి అడిగేది కాదు. కాని ఈ మధ్య ప్రతీ నెల జీతం రాగానే ఆశగా అడుగుతోంది. పైగా 2-3 నెలల నుంచి ఆవిడ ఆరోగ్యం అంత బాగుండటం లేదు. వయోభారంతో పాటు రక్తపోటు కూడా వచ్చింది. ముందు ముందు ప్రయాణం చేసే ఓపిక ఉంటుందో ఉండదో, ఎలాగైనా ఆవిడ తొందరగా కాశీ తీసుకెళ్లాలి. పెరట్లో వేప చెట్టు కింద పూడ్చిపెట్టిన తండ్రి అస్థిగల మూటకు విముక్తి కలిగించాలి. అలా ఆలోచిస్తూనే ఇంటికొచ్చేశాడు రాజారావు. బాల్కనీలో ఒత్తులు చేస్తూనో భగవద్గీత చదువుతూనో కూర్చుని రాజేశ్వరమ్మ కనిపించలేదు. మీ అమ్మగారికి మధ్యాహ్నం జ్వరం వచ్చింది. రాజారావు లోపలకు రాగానే భార్య చెప్పింది. ఆతృతగా ఆవిడ గదిలోకి వెళ్లాడతను. మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుని ఉందామె. కొంచెం ఆయాసపడుతోంది. మంచం మీద పక్కగా కూర్చుని అమ్మా అని పిలుస్తూ నుదుటి మీద చేయి వేశాడు రాజారావు. బాగా వేడిగా ఉంది. రాజేశ్వరమ్మ నెమ్మదిగా కళ్ళు తెరచి చూసింది. తలనొప్పిగా ఉందా అడిగాడు రాజారావు. కొంచెం, మధ్యాహ్నం నుంచి ఆయాసం వస్తోంది. రాజేశ్వరమ్మ మాటలు నీరసంగా ఉన్నాయి. ఆవిడ కళ్ళు పత్తి గింజల్లా కనిపించాయి. డాక్టర్ గారిని తీసుకొస్తారే అంటూ లేచాడు. ఏమాత్రం దానికి, డాక్టర్ ఎందుకులేరా, పొద్దున లేచేసరికి తగ్గిపోతుందిలే. ఆవిడకు ఎప్పుడూ సుస్థి చేసినా ఆ మాటే అంటుంది. తానేదో కొడుక్కి బరువైనట్లు అనుకుంటుంది. హాల్లోకి వచ్చి బట్టలు మార్చుకుంటుంటే భార్య కాఫీ తెచ్చిచ్చింది. ఇందాక అమ్మాయి ఫోన్ చేసింది. రాజారావు కాఫీ తాగుతూ ఉంటే భార్య చెప్పింది. ఏమంటుంది? శుభవార్త చెప్పింది. సంతోషం గొంతులో ధ్వనిస్తుంటే చెప్పిందామే. అర్థం కానట్లు చూశాడు రాజారావు. మీరు తాతయ్య కాబోతున్నారట, ఇప్పుడు 3వ నెల. పొడి మాటల్లో చెప్పినా రాజారావుకి అసలు విషయం అర్థమైంది. 1 ఏడాది క్రితం వరకు తామెంతో అల్లారుముత్తగా పెంచుకున్న తమ బిడ్డ ఇప్పుడు ఓ బిడ్డకు తల్లవుతోంది. ఆ ఊహ ఎంతో కొత్తగా, వింతగా, ఎంతో ఉత్సాహంగా, ఉద్వేగంగా అనిపించింది రాజారావుకి. ఇంకా 20 ఏళ్ల నిండని తమ శారద నిన్న మొన్నటిదాకా పక్కింటి పిల్లల్ని పోగేసుకుని అల్లరి చేస్తూ ఆడిపాడిన శారద అప్పుడే తల్లి కాబోతోంది. ఏదో తెలియని ఆనందం ఆ క్షణాన అతని మనసంతా ఆక్రమించి ఉక్కిరి బిక్కిరి చేసింది. మంచిరోజు చూసి అమ్మాయిని తీసుకురావాలి. ఒక్కగానొక్క ఆడపిల్ల మనకి, శ్రీమంతం ఘనంగా చెయ్యాలి. భార్య ఎంతో సంబరపడిపోతూ చెప్తుంటే కాఫీ తాగుతూ వింటున్నాడు రాజారావు. అయితే ఈ నెలలో కూడా వీలుపడదన్నమాట. కాఫీ తాగడం పూర్తయ్యాక ఖాళీ గ్లాస్ భార్య చేతికిస్తూ అన్నాడు. అతని ఆలోచనల్ని ఆమె గ్రహించలేకపోయింది. వీలు పడకపోవటం ఏంటి అడిగింది. అదే, అమ్మని ఈ నెలలో అయినా ఎలాగోలా కాశీ తీసుకెళ్లాలి అనుకున్నాను. కాని అమ్మాయిని తీసుకొచ్చి సీమంతం జరపటమంటే, కాశీ వచ్చే నెలలో అయినా తీసుకెళ్లొచ్చు. ముందు ఆవిడ్ని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి చూపించండి. మధ్యాహ్నం నుంచి బాగా ఆయాసపడుతున్నారు, ఏమీ తినలేదు కూడా పాపం చెప్పిందామె. వీధి చివర క్లినిక్లో ఉండే డాక్టర్ని తీసుకొచ్చాడు రాజారావు. ఆయన రాజేశ్వరమ్మను పరీక్ష చేసి ప్రిస్క్రిప్షన్ రాశాడు. జ్వరం ఎక్కువగానే ఉంది, బాగా ఎనిమిక్క ఉన్నారు. ముందు ఈ మందులు కొనుక్కొచ్చి రాత్రికి వాడండి, రేపొద్దున వచ్చి చూస్తాను. అవసరమైతే ఈసీజీ, ఎక్స్రే తీయించి టెస్టులు చేయిద్దాం. ప్రిస్క్రిప్షన్ చీటీని రాజారావు చేతిలో పెట్టి ఫీజు తీసుకుని వెళ్ళిపోయాడు డాక్టర్. రాజారావు కూడా వెళ్ళి మందులు కొనుక్కొచ్చి డాక్టర్ చెప్పిన ప్రకారం తల్లి చేత టాబ్లెట్లు మింగించాడు. నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను సీత.
ఆ రాత్రి భోజనాలు

0: అయిన తర్వాత వంటింటి పని ముగించుకుని వచ్చిన భార్యతో అన్నాడు రాజారావు. ఏమిటి అడిగిందామె. అదే అమ్మను కాశీకి తీసుకెళ్లే విషయం గురించి. ఎప్పటికప్పుడు ఏవేవో ఇబ్బందులు అడ్డుతగులుతూనే ఉన్నాయి. అసలే బీపీ, ఆ పైన ఆయాసం కూడా వస్తోంది. పైగా పెద్ద వయసు. ఏ క్షణంలో ఆవిడ పరిస్థితి ఎలా మారుతుందో చెప్పటం కష్టమనిపిస్తోంది. అందుకే ఈ నెలలో ఎలా అయినా సరే అమ్మను కాశీ తీసుకెళ్లాలనుకుంటున్నాను. మరి మీకు సెలవు దొరుకుతుందా అడిగింది సీత. సెలవైతే దొరుకుతుంది, కానీ డబ్బు గురించి నా ఆలోచన. ఎంత లేదన్నా 5-6 వేలు కావాలి. పైగా ఈ నెలలో అమ్మాయిని కూడా తీసుకొచ్చి సీమంతం జరపాలంటున్నావు. కణితులు నొక్కుంటూ అన్నాడు. వెంటనే ఆమె ఏమీ మాట్లాడలేదు. కొన్ని నిమిషాల తర్వాత రాజారావు పడుకున్న మంచం మీద పక్కగా కూర్చుని అతని కణితులు రాస్తూ నెమ్మదిగా అంది, మాటల్ని కూడా తీసుకుంటూ. మీరు ఏమీ అనుకోకపోతే, అది మీరు ఒప్పుకుంటే, నా చేతులున్న గాజుల చేత అమ్మేసి ఉలిక్కిపడ్డట్టు లేచి కూర్చున్నాడు రాజారావు. 50 ఏళ్ల జీవితంలో, 25 ఏళ్ల కాపురంలో ఎన్నోసార్లు ఎన్నెన్నో అవసరాల కోసం ఎక్కడెక్కడో అప్పులు చేశానేమో, కాని ఏనాడు ఇంట్లో వస్తువుల్ని వీధిలోకి తీసుకెళ్లి అమ్మలేదు. ఇప్పుడు ఈ గాజుల్ని, పైగా మీ పుట్టింటి వాళ్ళు మీ పెళ్లికి చేయించిన గాజుల్ని అమ్మేసి మీ వాళ్ల ముందు అసమర్థుడిగా తలవంచుకోమంటావా? భార్య చేతిరిన గాజుల్ని గట్టిగా పట్టుకుని ఆమె కళ్లల్లోకి చూస్తూ అడిగాడు రాజారావు. తాకట్టు పెట్టి కూడా డబ్బు తేవచ్చు, కాని నాకిష్టం లేదు. ప్రతీ నెల బోలెడంత వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇప్పటికే మీ జీతంలో ఎన్నో అప్పుల తాలూకు కటింగ్లవుతున్నాయి. అందుకే అయినకాడికి అమ్మేస్తే మన అవసరాలు రెండూ తీరిపోతాయి. మన అమ్మాయికి సీమంతం చేయటం ఎంత అవసరమో, మీ అమ్మగారి కోరిక తీర్చడం కూడా అంతే అవసరం. ముందు ముందు పరిస్థితులు కొంచెం చక్కబడితే మళ్లీ చేయించుకోవచ్చు. చేతులున్న గాజులు తీయడానికి ప్రయత్నిస్తూ చెప్పింది సీత. ఆ ప్రయత్నాన్ని వారించాడు రాజారావు. వద్దు సీత, వాటిని తీయద్దు అన్నాడు. డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, గాజులు ఎప్పుడైనా చేయించుకోవచ్చు, అమ్మను మాత్రం మళ్లీ సంపాదించుకోలేమండి. అమ్మలేనితనం జీవితంలో ఎంతటి శూన్యాన్ని మిగులుస్తుందో అనుభవిస్తున్న నాకు తెలుసు. అయినా ఆడదాని బంగారం అవసరాన్ని తీర్చడానికేనండి అంటూ వాటిని తీసేసింది. మీరింతవరకు రెడీ విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై కథానిక కార్యక్రమంలో ఏటిలోని కిరటం అనే కథలు విన్నారు. దీని తర్వాయి భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: మరికొద్ది క్షణాల్లో సిల్వర్ స్క్రీన్ కార్యక్రమాన్ని వింటారు.

FM 90.4. గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో దర్శకుడు ఎన్ శంకర్ గారి గురించి తెలుసుకుందాం. సినిమా అంటే కేవలం నలుగురు కలిసి నవ్వుకునే వినోదం మాత్రమే కాదు, సమాజాన్ని మేల్కొల్పే ఒక శక్తివంతమైన ఆయుధం అని తన ప్రతి చిత్రంతో నిరూపించిన మహోన్నత చలనచిత్ర సృష్టికర్త, ఉత్తమ దర్శకుడిగా సమాజంలో ఆయన స్థానాన్ని మరింత బదిలిపరిచింది. ప్రజా సమస్యలను, మానవీయ సంబంధాలను తన కలం పవర్, కెమెరా విజన్తో వెండి తెరపై పండించిన అరుదైన సినీ సృష్టికర్త, రచయిత, నిర్మాత, సంచలన దర్శకుడు ఎన్ శంకర్ గారు. అద్భుతమైన సినీ ప్రస్థాన జ్ఞాపకాలతో కూడిన ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం. నల్గొండ జిల్లాలో జన్మించిన శంకర్ గారు సినిమాలపై ఉన్న అపరిమితమైన అభిరుచితో పరిశ్రమలోకి అడుగుపెట్టి తొలినాళ్లలో ప్రముఖ దర్శకుల వద్ద స్క్రిప్ట్ విభాగంలో సహాయ దర్శకుడిగా పనిచేసి కథా నిర్మాణంపై పూర్తి పట్టు సాధించారు. ఉత్తమ కథాంశంతో, విప్లవాత్మక ధోరణితో ఆయన తెరకెక్కించిన ఎన్కౌంటర్ మరియు శ్రీరాములయ్య చిత్రాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. సమాజంలో జరిగే అన్యాయాలను, ప్రజా పోరాటాలను వెండితెరపై ఎంతో ఆర్ద్రతతో గంభీరంగా ఆవిష్కరించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక వెంకటేష్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన జయం మనదేరా చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధించిన బ్లాక్ బస్టర్ విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఫ్యాక్షన్, ఎమోషన్, సామాజిక కోణాలలో కలగలిపి ఆయన మలిచిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను బ్రహ్మరథం పట్టేలా చేసింది. ఆ తర్వాత డాక్టర్ రాజశేఖర్తో కలిసి చేసిన ఆయుధం, నితిన్తో చేసిన రామ్ చిత్రాలు ఆయన కమర్షియల్ విప్లవాత్మక మేకింగ్కి నిదర్శనాలుగా నిలిచాయి. సాధారణంగా సామాజిక సందేహాలు, ప్రజా పోరాటాలు అనగానే ఆర్ట్ సినిమాలు లేదా 19వ శతాబ్దపు శైలి గుర్తుకొస్తాయి. కానీ మన ఎన్ శంకర్ గారి ప్రత్యేకం ఏమిటంటే, పక్కా కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఫార్మాట్లోనే తనదైన సామాజిక బాధ్యతతో, కంటికి కట్టే కమిట్మెంట్తో, చైతన్యం కలిగించే అద్భుతమైన చిత్రాలను రూపొందించడం, స్టార్ హీరోలతో మాస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే సమాజంలోని అసమానతలను, ప్రజా

తెలను నెటిజన్ల హృదయాలకు తాకేలా తెరకెక్కించడంలో ఆయన రూటే వేరు. ఆయన దార్శనికతకు దర్శకత్వ పటుత్వానికి పరాకాష్ఠగా నిలిచిన మహోజ్వల చిత్రం శంకర్ గారు స్వీయ నిర్మాణంలో అత్యంత నిజాయితీతో రూపొందించిన ఆ చిత్రం జై బోలో తెలంగాణ చిత్రం కేవలం థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేయడమే కాకుండా విమర్శకులు ప్రశంసలు అందుకొని ఏకంగా 5 నంది అవార్డులను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఓకే లిసనర్స్, మరి విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. ఇక 2011 సెప్టెంబర్లో గోవాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 6వ దక్షిణాసియా చలన చిత్రోత్సవంలో ప్రత్యేకంగా ప్రదర్శించబడి అంతర్జాతీయ వేదికపై తెలుగు సినీకి అతిని, తెలంగాణ ప్రజల ఆర్తిని సగర్వంగా చాటి చెప్పింది. కమర్షియల్ చట్రంలోనే విప్లవాత్మక భావజాలాన్ని బ్యాలెన్స్ చేస్తూ నంది పురస్కారాలతో పాటు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో మన సినిమా జెండాను ఎగురవేసిన అరుదైన సృష్టికర్త మన ఎన్ శంకర్ గారు. ఒక దర్శకుడు ప్రయాణం ఎలా ప్రారంభమైంది అనే దానికంటే ఆయన సమాజానికి ఎలాంటి కథలను అందించారు అనేదే ఆయన శతాబ్దాలకు గుర్తుగా నిలిచిపోతుంది. 1997 ఎన్కౌంటర్ చిత్రంతో దర్శకుడిగా తన సంచలన ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలి సినిమాతోనే సమాజంలో వ్యవస్థాగత లోపాలను ధైర్యంగా ప్రశ్నించి ఇండస్ట్రీని దృష్టికి ఆకర్షించారు. ఆ తర్వాత రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించిన శ్రీరాములయ్య చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. కమ్యూనిజం, విప్లవ భావజాలం, ప్రజా సమస్యల నేపథ్యంలో ఆయన నడిపించిన కథనం ప్రేక్షకులను అడుగడుగున కట్టిపడేసింది. ఇక విక్టరీ వెంకటేష్ గారితో ఆయన తెరకెక్కించిన జయం మనదేరా చిత్రం బాక్సాఫీస్ వద్ద విజృంభించి శంకర్ గారిని టాలీవుడ్లో టాప్ కమర్షియల్ డైరెక్టర్ సరసన నిలబెట్టింది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో మాస్ ఎలిమెంట్స్ని, సామాజిక న్యాయాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆయన చూపించిన మేకింగ్ అద్భుతం. అలాగే శ్రీహరి గారితో చేసిన భద్రాచలం చిత్రంలో స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాను జోడించి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే శంకర్ గారి సినీ ప్రస్థానంలో మకుటాయమానంగా నిలిచింది మాత్రం జైబోలో తెలంగాణ. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో సమకాలీన రాజకీయ పరిమాణాలు, ఉద్యమ తీవ్రత, విద్యార్థుల త్యాగాలు, ఆత్మహత్యల ఆవేదన మరియు కేంద్ర ప్రభుత్వాన్ని వైఖరిని అత్యంత నిజాయితీతో, సత్యసంధతతో కథగా మలిచి ఆయన తెరకెక్కించిన తీరు ప్రతి ఒక్కరికి కంటినీరు పెట్టించింది. ఒక చారిత్రాత్మక ఉద్యమాన్ని వెండితెరపై అత్యంత ప్రభావితంగా ఆవిష్కరించినందుకు గాను ఈ చిత్రానికి విమర్శకులు మీనియేచర్ ఆఫ్ ఎ మూమెంట్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఉద్యమానికి ఒక అద్దంలా నిలిచిన ఈ చిత్రం ఎన్ శంకర్ గారి ప్రతిభకు, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతకు శాశ్వత నిదర్శనం. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. ఒక సృజనాత్మక దర్శకుడిగా సమాజానికి అద్భుతమైన చిత్రాలను అందించడమే కాకుండా చలనచిత్ర రంగాన అత్యున్నత పదవులను అధిరోహించి తెలుగు సినిమా గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన సినీ దిగ్గజం శంకర్ గారు. ఆయన తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం జై బోలో తెలంగాణ 2011 గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అత్యున్నతమైన సరోజినీ దేవి ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా ఎంపికైంది. అంతేకాకుండా ఈ చిత్రానికి గాను ఎన్ శంకర్ గారు ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని దక్కించుకోగా, ప్రజా గాయకుడు గద్దర్ గారు పొడుస్తున్న పొద్దు మీద పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయకుడిగా నంది పురస్కారాన్ని అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు. కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తించి అనేక గౌరవప్రదమైన బాధ్యతలు ఆయనకు వెతుక్కుంటూ వచ్చాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ సభ్యునిగా వ్యవహరించి తెలుగు సినీ స్థాయిని పెంచారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది పురస్కార కమిటీకి 2 జ్యూరీ సభ్యునిగా, 2010 నంది పురస్కార కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించారు. 2003 జాతీయ సినిమా అకాడమీ పురస్కారాల జ్యూరీ సభ్యునిగా, 2009 గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ సభ్యునిగా తన అమూల్యమైన సేవలను అందించారు. ఇక పరిశ్రమ సంక్షేమం కోసం నిర్మాతల దర్శ

0: ప్రసంగం సమాప్తం. రేపటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.
1: This is the 21st century. We are youth. Youth chose life's path and hells for our growth. Handle it smooth. This is the truth.

0: సిరిధాన్యం డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.
0: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 08161622345.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: Oh.

సోమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122. మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. ఇవాళ మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే అక్షయ. మన టాపిక్స్ ఏంటో తెలుసుకునే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం,
3: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
4: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
5: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
4: ఫోన్ 0881622345.
6: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
6: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
4: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. క్రికెట్ తర్వాత టీవీల ముందు అతుకుపోయేలా చూసి ఆటేదంటే కబడ్డీ అని చెబుతాం. అక్కడ ఆటగాళ్ళకే కాదు, ఆట సజావుగా సాగేలా చూసే నిపుణులకు కూడా ఆదరణ ఎక్కువే. ప్రో కబడ్డీ లీగ్ తాజా సీన్లలో అలాంటి విధులు నిర్వహిస్తున్నారు చిర్మణి శ్వేతారెడ్డి. ఈ పోటీలకు టెక్నికల్ అఫీషియల్ ఆమె. తనతో వసుంధర మాట్లాడింది. చిన్నప్పుడు 4-5 ఒక చోటే చేరామంటే చాలు, చకచక గీతలు గీసి కబడ్డీ ఆడేవాళ్ళం. ఆడాలంటే కోర్టు కావాలనుకునే వాళ్ళం తప్ప వాటికి ప్రత్యేకమైన కొలతలు ఉంటాయని అప్పటికి తెలియదు. మాది రంగారెడ్డి జిల్లా వ్యవసాయ కుటుంబం. స్కూల్ స్థాయిలోనే రాష్ట్ర స్థాయి కబడ్డీ ఆడాను. దీంట్లో స్పోర్ట్స్ కోటాలో ఇంటర్కి నవోదయాలో సీటు వచ్చింది. నిజానికి పరుగు బాగా తీస్తానని మా టీచర్ ఖోఖో దిశగా ప్రోత్సహించారు, కానీ కబడ్డీ మీద ఇష్టంతో దీన్ని కొనసాగించాను. అవతల ఎంత పెద్దవాళ్ళున్నా భయపడేదాన్ని కాదు. ఇంటర్లోనూ రీజనల్, జాతీయ స్థాయి పోటీలను రాణించాను. డిగ్రీ చదివేటప్పుడు యూనివర్సిటీ పోటీలకు ప్రయత్నించాను. వాటి కోసం రోజు కష్టపడి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతారు. నా పేరు వస్తుందేమో అని చాలా ఎదురుచూశాను. నా ప్రయత్నం ఫలించి ఒకసారి ఎంపిక అయ్యాను కూడా. తీరా పోటీకి 2 రోజుల ముందు నా పేరు తీసేశారని తెలిసింది. ఆ బాధను

తట్టుకోలేక కొన్నాళ్ళకి కబడ్డీకి దూరమయ్యాను. దీనికి తోడు కుటుంబ పరిస్థితుల రీత్యా డిగ్రీ చదువుతున్నప్పుడే పెళ్ళయింది. కబడ్డీని కొనసాగిద్దామంటే మా వారు చిర్మని సత్యశివరెడ్డి, ఇది మగవాళ్ళ ఆట, మా ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ ఆడలేదు, నువ్వు వదిలే అన్నారు. మొదట బాధపడినా ఆయన్ని ఒప్పించాను. అందుకు 7 పట్టింది. తర్వాత శిక్షణ తీసుకుని వ్యాయామ ఉపాధ్యాయురాలిగా మారాను. జాతీయ స్థాయిలో U14 12 అమ్మాయిలు, U17 5 అబ్బాయిలు ఎంపికయ్యేలా శిక్షణ ఇచ్చాను. ప్రస్తుతం బండ్లగూడలో ఓ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఒకప్పుడు వద్దన్న మా వారే ఇప్పుడు నాకు పూర్తిగా అండగా నిలుస్తున్నారు. ఓసారి స్కూల్ ఫెడరేషన్ తరపున ప్రభుత్వ పాఠశాలలో కబడ్డీ పోటీలు జరుగుతుంటే వెళ్లాను. అక్కడికి తెలంగాణ అసోసియేషన్ సిబ్బంది వచ్చారు. వాళ్ళని చూశాక నేను అసోసియేషన్లో స్థానం సంపాదించాలి అనుకున్నాను. చివరికి సాధించాను. తెలంగాణ తరపున ఎన్నో కబడ్డీ పోటీలకు రెఫరీగా చేశాను. నా పనితీరు చూసి అసోసియేషన్ నన్ను జాతీయ స్థాయి రెఫరీకి ఎంపిక చేశారు. అలా ప్రో కబడ్డీ అవకాశం వచ్చింది. నిజానికి దీనికి అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ అఫీషియల్స్ని ఎంపిక చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక పరీక్షని నిర్వహిస్తుంది. నేను దానిలో అత్యుత్తమ ప్రదర్శన కనుపరిచి టెక్నికల్ అఫీషియల్గా ఎంపికయ్యాను. ప్రస్తుత ప్రో కబడ్డీ లీగ్కి పనిచేస్తున్నాను. ఆటకి అమ్మాయి అబ్బాయి అన్న తేడా ఉండదు. తేడా చూపించినంతకాలం నాణ్యమైన క్రీడాకారిణులు రాలేరు. ఇప్పుడు విదేశాల్లోనూ కబడ్డీకి ప్రాధాన్యం పెరుగుతోంది. టీవీల్లోనూ కోట్ల మంది చూస్తున్నారు. ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. కబడ్డీ ఆసక్తి ఉంటే అమ్మాయిలు వెనకాడొద్దు. క్రీడాకారిణిగానే కాదు, ఇంకా ఎన్నో క్రీడా విభాగాల్లో భవిష్యత్తు నిర్మించుకోవచ్చు. తెలంగాణ నుంచి ప్రో కబడ్డీకి ఎంపికైన తొలి మహిళా టెక్నికల్ అఫీషియల్ని అయినందుకు గర్విస్తున్నాను. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. అందమైన బాల్యం అందిస్తున్నాను. 80లు 90లు పుట్టిన వారిని మీకు ఇష్టమైన ప్రదేశం ఏది అంటే టక్కున అమ్మమ్మ గారి ఊరే అని చెప్పేస్తారు. ఆ ఇంటిని ఆనుకొని ఉన్న పెరటి తోట, తాతయ్యతో అక్కడ కూర్చొని చెప్పుకున్న కబుర్లు అన్ని గుర్తు చేస్తుంటారు. మరి ఈ తరం చిన్నారులకు అలాంటి జ్ఞాపకాలు ఉంటాయా అంటే లేదనే చెప్పాలి. వాళ్ళకి వాటిని అందించాలి అనుకున్నారు నేహాల్ షా. అందుకని హార్ట్ అండ్ సాయిల్ పేరుతో నేచర్ క్లబ్ ను ప్రారంభించి పిల్లలకు ప్రకృతిని దగ్గర చేస్తున్నారు. ఈమెది ముంబై. కాలుష్యానికి, డిజిటల్ స్క్రీన్లకి మించిన బాల్యాన్ని తన బాబుకు ఇవ్వాలన్నది నేహాల్ షా. నా చిన్నతనంలో ఖాళీ దొరికితే అమ్మా నాన్నలతో కలిసి పార్కుకు వెళ్లేవాళ్ళం. సెలవులొస్తే తాతయ్యతో కలిసి మొక్కలు పెంచేదాన్ని. ఇవన్నీ నా చిన్నప్పటి జ్ఞాపకాలు. అలాంటివి నా బిడ్డతోనే ఈ తరం చిన్నారులందరికీ ఉండాలనుకున్నాను. అందుకు వారాంతాల్లో నా నేచర్ క్లబ్ ద్వారా పిల్లల్ని ప్రకృతిలో గడిపేలా చేస్తున్నాను. చిన్నారుల్ని ముంబై చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్లి తోట పని, వ్యవసాయం వంటివి చేర్పిస్తున్నాను. జలపాతాలు చూపించడం, ట్రెక్కింగ్తో పాటు రాత్రి ఫైర్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ఇవి వాళ్ళకి పర్యావరణంపై అవగాహన పెంచుతాయి, జీవన నైపుణ్యాలతో పాటు సమస్యల్ని పరిష్కరించుకునే మార్గాలను నేర్పిస్తాయి. వాళ్ళలో సృజనాత్మకత, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంటారు నేహాల్. గ్యాప్ వచ్చిందా? ప్రసవం, అనారోగ్యం, కుటుంబ బాధ్యతలు, ఇలా ఎన్నో కారణాలతో సెలవులు తీసుకుంటాం. తిరిగి ఆఫీస్కు వచ్చేసరికి అంతా కొత్తగా అనిపిస్తుంది. మళ్ళీ మొదటి నుంచి నేర్చుకోవాలా అన్న సందేహం కలుగుతుంది. మనలో చాలామంది ఎదుర్కొనేది ఇదే. దానికి నిపుణుల సలహా ఏంటంటే, విరామం తర్వాత మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడుతున్నా అని కాకుండా, గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగ్గా పనిచేయగలను, ఇది తెలిసిన పనే అని పాజిటివ్ ఆలోచనతో ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆఫీస్లో ఎలాంటి మార్పులు జరిగాయో తెలుసుకోండి. వాటికి అనుగుణంగా వెంటనే నేను పుంజుకోవాలి అనుకుంటే ఒత్తిడి. అలా కాకుండా పని వాతావరణాన్ని గమనించి నెమ్మదిగా వేగం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కొన్ని రోజులు ఈజీ టాస్క్లతో మొదలుపెట్టి క్రమంగా పని పెంచుకుంటూ వెళ్ళాలి. సందేహాలు వస్తే మెంటర్, సీనియర్లు సలహాలు తీసుకుంటే మేలు. రోజులో చేయాల్సిన పనులు టుడే లిస్టులో రాసుకుని సమయానికి పూర్తి చేసుకోవాలి. వారంలో చివరి రోజు 6 రోజులలో చేసిన పనికి రివ్యూ రాయాలి. కొత్తగా నేర్చుకున్నవి, పూర్తి చేసిన పనులను నోట్ చేసుకోవాలి. వేటిల్లో వెనకబడ్డారో చూసుకొని వాటిపై దృష్టి సాధించాలి. ఈ నియమాలు పాటిస్తే గ్యాప్ వచ్చినా వర్క్ కొత్తగా అనిపించదు, ప్రశాంతంగా సాగిపోతుంది. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు

కారం చెంచా, పసుపు అర చెంచా, గ్రేవీ కోసం జీలకర్ర ఒక చెంచా, ఉల్లిపాయ ముక్కలు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా, టమాటో గుజ్జు అరకప్పు, పసుపు అర చెంచా, ధనియాల పొడి 2 చెంచాలు, కారం చెంచా, పెరుగు అరకప్పు, కసూరి మేతి చెంచా, గరం మసాలా చెంచా, ఉప్పు తగినంత. మరి తయారీ విధానం తెలుసుకుందామా? సొరకాయ ముక్కలపై పసుపు, కారం, ఉప్పు, శనగపిండి వేసుకొని అన్నిటినీ కలిపి 2 చెంచాల నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి మిగిలిన నూనె వేసి పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇందులో టమాటో గుజ్జు, పసుపు, కారం, ధనియాల పొడి వేయాలి. టమాటో గుజ్జు మగ్గాక గిలక్కొట్టిన పెరుగు కలిపి కొద్దిగా ఉప్పు, గరం మసాలా, కప్పు నీళ్లు పోసి ఉడికిస్తే కాసేపటికి కూర నుంచి నూనె వేరవుతుంది. అప్పుడు వేయించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేయాలి. అవి మెత్తబడ్డాక దింపుకోవడమే. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తయారీ విధానం తెలుసుకుందామా? బేసిక్ ఐస్ క్రీమ్ కప్పు, క్రీమ్ కప్పు, స్ట్రాబెర్రీ ఎసెన్స్ టేబుల్ స్పూన్, స్ట్రాబెర్రీ క్రష్ 1/2 కప్పు. మరి తయారీ విధానం తెలుసుకుందామా? ముందుగా తయారు చేసుకున్న బేసిక్ ఐస్ క్రీమ్ తీసుకోవాలి. ఈ ఐస్ క్రీంలో క్రీమ్, స్ట్రాబెర్రీ ఎసెన్స్, క్రష్ వేసి బాగా బీట్ చేయాలి. దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే రుచికరమైన స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, నా టాపిక్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు వచ్చే మహిళ ప్రోగ్రాంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజ్జే అక్షయ.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే భయపడతాం, అందులోనూ వృద్ధుల కంటే రిస్క్ మరీ ఎక్కువే. కానీ అంగుళం కోత లేకుండానే హృదయ వాల్వ్ సమస్యలను పరిష్కరించొచ్చండి. 2-3 రోజుల్లోనే కోలుకునే కొత్త చికిత్స మన దగ్గర అందుబాటులోకి వచ్చేసింది. హైదరాబాద్కు చెందిన ఒక విశ్రాంత ఉద్యోగికి నడుస్తుంటే ఆయాసం, తల తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తుంటే గుండె వైద్యుడి నిపుణుడిని సంప్రదించారట. 2D ఎకో పరీక్షలో గుండెలోని బృహత్తమని కవాటం సన్నబడినట్లుగా గుర్తించారు. సాధారణంగా అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి దెబ్బతిన్న వాల్వ్ను మార్చాల్సి ఉంటుంది. అయితే రోగి వయసుని దృష్టిలో పెట్టుకుని వైద్యులు టావి విధానంలో ఒక అంగుళం కూడా కత్తికోత లేకుండా సులభంగా మార్చేశారు. చికిత్స జరిగిన 2 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి 2 రోజుల్లోనే సాధారణ జీవితాన్ని కొనసాగించారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్స టావి హృదయ వైద్యంలో విప్లవాత్మక మార్పుగా స్టార్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా అభివర్ణిస్తున్నారు. హృదయ వాల్వ్ సమస్యలు వృద్ధుల్లో ప్రాణాంతకమని ఒకప్పుడు భావించేవారండి, కానీ ఇప్పుడు టావి టెక్నాలజీ రాకతో రోగులకు ఊరటైతే లభించింది. జర్మనీ, అమెరికా వంటి దేశాల్లో పెద్ద వయసు వారిలో అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ ను గుర్తిస్తే సుమారు 90% టావి విధానంలోనే చికిత్స చేస్తున్నారు. మన దగ్గర ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది. ఇందులో మన తొడ దగ్గర చిన్న రంధ్రం చేసి అక్కడి ఒక రక్తనాళం ద్వారా గుండెలోకి క్యాథెటర్ను పంపించి అక్కడ కవాటానికి మరమ్మతు చేస్తారు. బెలూన్ పెట్టి

పద్ధతి చేస్తారు. అక్కడ ఈ వాల్వ్ ను అమర్చుతారు. సాధారణంగా మెటల్ టిష్యూ వాల్వ్లని రెండు రకాలు ఉంటాయి. ఈ టావీ విధానంలో టిష్యూ వాల్వ్నే వినియోగిస్తారు. బైపాస్ సర్జరీతో పోల్చితే టావీ చికిత్సకు ఖర్చు ఎక్కువే, కానీ త్వరగా అయితే కోలుకుంటారు. పైగా వయసు పైబడిన వారు ఓపెన్ హార్ట్ సర్జరీ తట్టుకోలేరు కాబట్టి టావీ మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు. వీరిలోనూ అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ సమస్య ఒకటి మాత్రం ఉంటేనే ఈ టావీ ప్రొసీజర్ చేస్తారండి. గుండె ప్రధాన రక్తనాళాల్లో బ్లాక్లు ఉండి బైపాస్ చేయాల్సిన పరిస్థితులున్నా మైట్రల్ వాల్వ్ లీక్ అవుతున్నా టావీ సాధ్యం కాదు. మొదట్లో ఈ టావీ చికిత్సను హైరిస్క్ ఉన్న వారికి మాత్రమే చేసేవారు. ఉదాహరణకు 55 ఏళ్లు పైబడి ఉండి, ఎముకలు బలహీనంగా ఉండి, ఊపిరితిత్తుల్లో ఫైబ్రోసిస్ వంటి సమస్య ఉండి, ఇతర రిస్క్ జాబితాలో ఉన్నవారికి మాత్రమే ఈ టావీ చికిత్స చేసేవారు. కానీ ఇప్పుడు 70 ఏళ్లు దాటిన వారికి కూడా చేస్తున్నారు. రక్తనాళం లోపలి భాగం 5 నుంచి 7 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. వాల్వ్ సైజు 22 నుంచి 28 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. దాని ద్వారా వాల్వ్ను పంపించాలంటే కణజాల కవాటం అయితేనే మడత పెట్టి పంపించడానికి అవకాశం ఉంటుంది. మెటల్ వాల్వ్ అయితే మడత పెట్టలేము. కవాటం ఎందుకు సన్నబడుతుంది? అయోటిక్ వాల్వ్ వద్ద కాల్షియం నిల్వలు పేరుకుపోయినప్పుడు, రుమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా వాల్వ్లు దెబ్బతింటాయి. కీళ్లనొప్పులతో జ్వరం వచ్చి కవాటాలు దెబ్బతిన్న వారికి వయసు 60 ఏళ్ల లోపల వారికి టావీ పనికిరాదు. వీరికి ఓపెన్ సర్జరీ ద్వారా కవాటాన్ని మార్చాల్సిందే. ఈ టిష్యూ కవాటాలు 5 నుంచి 6 ఏళ్ల వరకు బాగా పనిచేస్తాయి. మరింత ఎక్కువ కాలం మన్నిక ఉండే టిష్యూ కవాటాలు మున్ముందు రానున్నాయండి. అయోటిక్ వాల్వ్ దెబ్బతిందని గుర్తించిన తర్వాత వీరు చికిత్స ఆలస్యం చేస్తే సుమారు 30 నుంచి 40% రోగుల హృదయ కండరాలు శాశ్వతంగా బలహీనమైపోతాయి. సుమారు 25 నుంచి 30% వరకు రోగులలో పరిమాణం పెరిగి హృదయం విఫలమవుతుంది. పల్మనరీ హైపర్ టెన్షన్, అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వంటి ముప్పు పొంచి ఉంటుంది. ఏ చికిత్స పొందకపోతే సుమారు 50% మంది 2 ఏళ్లలోపే మృతి చెందే అవకాశం ఉంది. అయోటిక్ స్టెనోసిస్ ఉన్న రోగులకు కేవలం మందులు మాత్రమే ఫలప్రదాయం చేయవు. మందులపై ఆధారపడి ఉంటే మొదటి సంవత్సరం జీవించడానికి అవకాశం 50% మాత్రమే, 2వ సంవత్సరం 20% అవకాశం మాత్రమే ఉంటుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మెదడుని పోలి ఉండే డ్రై ఫ్రూట్ వాల్నట్ రుచిలో మెప్పించకపోయినా ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో మాత్రం దీనికి మరేది సాటిరాదండి. పచ్చిగానో కాస్తంత నానబెట్టుకునో రోజు 4-5 తిని చూడండి, ఎంత శక్తి వస్తుందో. ఇవి మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ప్లాంట్ బేస్డ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, పాలిఫెనాల్స్, విటమిన్ ఈ వంటివి అల్సిమర్స్, డెమ్నీషియాలను దరిచేరనివ్వవు. ఈ నట్స్లో ఉండే పీచు, ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటివి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. నిద్రలేమితో బాధపడే మహిళలు 4-5 తింటే సరి. వీటిల్లోని మెలటోనిన్ హార్మోన్ హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. ఇక కాలం మారినప్పుడల్లా అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటాయి. అవి మన కుటుంబం దరికి చేరొద్దంటే మారిన వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా ఆహారం అయితే తీసుకోవాలండి. ముఖ్యంగా వీలైనంత తేలిగ్గా అరిగే పదార్థాలను ఎంచుకోవాలి. సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయంటే ముందుగా ప్రభావితమయ్యేది పిల్లలు. అందుకే వారికి తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని ఇవ్వాలి. వేడివేడిగా భోజనం పెట్టాలి. వాతావరణం చల్లగా ఉంది కదా అని నీళ్లు తాగడం మానేయద్దు. కనీసం 5-6 గ్లాసులైనా తాగాలి. సాధ్యమైనంత వరకు ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన పదార్థాలను తీసుకోవద్దు. అలానే పదే పదే ఆహారాన్ని వేడి చేయడము మంచిది కాదు. తాజా పండ్లు, కూరగాయలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. రోగ నిరోధక శక్తి లోపించకుండా నారింజ, ఉసిరి, నిమ్మ, జామ వంటి పండ్లను తీసుకోవాలి. వంటకాల్లో పసుపు, ధనియాలు, అల్లం, జీలకర్ర, వాము వంటివి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. బెడ్షీట్లను, దిండ్లను వారానికి ఒకసారి మార్చడం, టవల్స్ని ఎప్పటికప్పుడు ఉతకడం వంటివి చేయాలి. ఇవన్నీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంపీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక

0: మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మన శరీరంపై శబ్దం లేదా నాదం విశేష ప్రభావం చూపుతుంది. ఓంకారం కావచ్చు, అయంకారం కావచ్చు, సకారాత్మక స్పందనలను ఉచ్చరించడం ద్వారా మన ఆరోగ్యం ఉజ్వలంగా ఉంటుందని చెబుతూ ఉంటారు. అలాంటి శబ్దాల్లో జుంకారం ఒకటి. దీన్నే హమ్మింగ్ అని కూడా అంటారు. హమ్మింగ్ ను జుంకారం అంటాం. తుమ్మిద చేసే శబ్దంలా చేసే ఈ ప్రక్రియను యోగాలో భ్రమరి ప్రాణాయామం అంటారు. యువత నుంచి వృద్ధుల వరకు ఎక్కడున్నా సరే దీన్ని సాధన చేయొచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయండి. ఇలా చేయడం వల్ల నాసిక మార్గాల్లో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక సహజ ఔషధం లాంటిది. శ్వాస మార్గాలను శుభ్రం చేసి బ్యాక్టీరియా, వైరస్లను అడ్డుకుంటుంది. సైనస్, ఎలర్జీ, ఆస్తమా వంటి సమస్యలున్న వారికి బాగా మేలు చేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడడంతో పాటు రక్తనాళాలను విశాలంగా చేసి హై బీపీని కూడా తగ్గిస్తుంది. రక్త ప్రవాహం పెరిగి శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగు చేస్తుంది. తక్కువ తీవ్రత శబ్ద కంపనాలు నాడీ వ్యవస్థను శాంతిపరిచి గుండె, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అన్నవాహిక, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. జుంకారం నుంచి వచ్చే కంపనాలు కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తాయి, మనస్సును శాంతపరుస్తాయి. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉండడం వల్ల ఒత్తిడి తగ్గి రోగ నిరోధక శక్తికి స్పందన పెరుగుతుంది. వేగస్ నాడిని ఉత్తేజపరిచే మెరుగైన సాధనం ఇది. నాడిపై ఒత్తిడిని తగ్గించడంలో, హృదయ స్పందనను మెరుగుపరచడంలో జుంకారం కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. భారతదేశంలో శబ్దాలుగా ఓం అనే శబ్దం యోగా ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగంగా ఉంది. జుంకారం కూడా అదే సూత్రాన్ని అనుసరిస్తుంది. జుంకారం కోసం ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాల సమయం కేటాయించండి. ప్రత్యేక పరికరాలు అవసరం లేని ఎక్కడైనా చేయగల ప్రక్రియ ఇది. ఉదయం మరియు నిద్రపోవడానికి ముందు జుంకారం చేయడం వల్ల మానసిక ప్రశాంతత అయితే కలుగుతుంది. అవకాశం ఉన్నవారు నది, సముద్ర తీరాల్లో, దేవాలయ ప్రాంగణంలో ప్రకృతి నడుమ చేయొచ్చు. ఓంకారాన్ని కూడా 21 సార్లు, కుదిరితే 108 సార్లు పలకడానికైతే ప్రయత్నించండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలి మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్యం విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్చే పల్లవి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ప్రపంచ జనాభా, మంచినీళ్ల కొరత, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇవన్నీ పెరుగుతూ మనం ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులని మరోసారి తరచి చూడమని ఒత్తిడి చేస్తున్నారు. పంటలకి నీరు కావాల్సిందే, కానీ ఆ నీటి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ముంపు సాగుతో పోలిస్తే ఆధునికమైన స్ప్రింక్లర్లు, బిందు సేద్య పద్ధతుల వల్ల దాదాపు సగం నీళ్లు ఆదా అయినా వాటిని ఏర్పాటు చేయడానికి మొదట్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. పైగా కొత్త సాగునీటి వ్యవస్థలను వాడడానికి రైతులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. ప్రపంచంలోని ఎన్నో చోట్ల ప్రతి చుక్క నీరు అపురూపమే.
1: ఇంతకు ముందు వర్షాలు బాగా పడేవి కాబట్టి బావుల్లో నీరు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వానలు తగ్గిపోయి కనీసం బిందు సేద్యానికి సరిపోయేటన్ని నీళ్లు కూడా లేవు.
0: కాబట్టి రైతులు కుండ సాగుని ఎలా వాడుకోవచ్చు చూద్దాం. వేల సంవత్సరాలుగా వాడిన నీళ్లని పొదుపు చేయడానికి చౌకైన పద్ధతి ఇది. ఇది ఎండు, పాక్షికంగా ఎండు ప్రాంతాల్లో కూరలు పండ్లని పండించడానికి ఎంతగానో పనికొస్తుంది. కుండ సాగు పద్ధతిలో గుండ్రని మట్టి కుండలను పంటకు దగ్గరలో మట్టిలో పాతి వాటిలో నీళ్లు పోస్తారు.
1: బిందు సేద్యపు ఖర్చులన్నీ మేము భరించలేం కాబట్టి చేయలేకపోయాం. కుండలు చౌకలో తేలిగ్గానే దొరుకుతాయి కనుక వాటి ద్వారా మొక్కలకు నీళ్లు పెడుతున్నాము.
0: కుండకి ఉన్న బెజ్జాల గుండా నీళ్లు మెల్లగా బయటకు వెళ్లి మొక్కల వేళ్లని చేరుతాయి. మొక్కలు ఆ నీళ్లని పీల్చుతున్న కొద్దీ కుండలోంచి నీళ్లు బయటికి వస్తాయి. ఈ విధంగా మొక్కలకు సరిగ్గా ఎన్ని కావాలో అన్ని నీళ్లనే కుండ అందిస్తుంది. ఇప్పుడు మనకి కుండ సాగంటే ఏమిటో వివరంగా తెలిసింది. దాని ప్రాముఖ్యత గురించి, వాడే విధానాన్ని గురించి భారతదేశపు రైతుల ద్వారా నేర్చుకుందాం.
2: ఆరిపోవడాలు, ఇతర వృధాల వల్ల కాలవలోంచి నా పొలానికి నీళ్లు పెట్టాలంటే ఒకప్పుడు 12,500 లీటర్లు పైగా నీళ్లు అవసరమయ్యేవి. ఇప్పుడు నేను పంట దగ్గర ఓ కుండ పెట్టి దాని ద్వారా నీళ్లు పెడుతున్నాను. దాంతో నాకు 10వ వంతు నీళ్లే సరిపోతున్నాయి, అంటే 1200 లీటర్లు సరిపోతున్నాయి. పంట కూడా ఆరోగ్యంగానే ఉంది.
0: ప్రత్యేకంగా బాగా ఉప్పెక్కిన భూముల్లో పంటలు పండించడానికి కుండ సాగు పనికొస్తుంది. పొడి ప్రాంతాల్లోని పొలాలకు ముంపు సాగు పద్ధతిలో నీళ్లు పెడితే నీళ్లు తొందరగా ఆవిరై మట్టి మీద గట్టిగా గరుకుగా ఉండే ఒక ఉప్పు పొర మిగులుతుంది. ఇక దాంతో అక్కడ పంటలు ఎదగవు. మీరు మరిన్ని నీళ్లతో ఆ ఉప్పును కడగడానికి ప్రయత్నిస్తే నీరు తాజాగా ఉన్నా అది మట్టిలోని ఉప్పుతో కలిసి మీ పంటలన్నీ ఎండిగొడుతుంది. కానీ కుండ సాగు చేస్తే మంచి నీరు నేరుగా వేళ్లలోనికి

0: చేరి మీ పంట ఎదుగుతుంది. సాంప్రదాయ పద్ధతుల్లో సాగునీళ్లు పెట్టడానికి వీలు కాని వాళ్ళు భూములు, నీళ్లు తొందరగా ఎండిపోయే ప్రాంతాల్లో పంటలను వేయడానికి కూడా కుండ సాగుని వాడవచ్చు. ఈ పద్ధతిలో భూమికి నేరుగా నీళ్లు పెట్టడం లేదు కాబట్టి మట్టి కొట్టుకుపోయే సమస్య ఉండదు. మొక్కల వేళ్లకి మాత్రమే నీళ్లు అందుతాయి కాబట్టి కలుపు మొక్కలు తగ్గిపోతాయి. ఇది ముంపు సాగుతో పోలిస్తే కుండ సాగు వల్ల దక్కే మరో గొప్ప ప్రయోజనం.
1: ముంపు సాగుకు నీళ్లు ఎక్కువ కావాలి, అంతేకాదు పొలం నిండా కలుపు మొక్కలు మొలుస్తాయి. ఆ కలుపు తీయాలంటే ఒక్కొక్కలకి ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ కుండలతో నీళ్లు పెడితే కలుపు మొక్కలు తక్కువగా కుండ చుట్టూ మాత్రమే మొలుస్తాయి, మిగిలిన పొలంలో కలుపు మొక్కలు రావు.
0: కుండ సాగుని ఏర్పాటు చేయడం చౌక, పైగా వాడడం చాలా తేలిక. కుండ సాగు వల్ల దక్కే అనేక ప్రయోజనాలు మనకి తెలిసాయి కాబట్టి పొలంలో మట్టి కుండలని ఎలా అమర్చాలో ఇప్పుడు చూద్దాం. సుమారు 10 లీటర్ల నీళ్లు పట్టే కుండలను ఎంచుకోవాలి. అవి మట్టితో చేసి మట్టి మీదో బట్టిలోనో కాల్చినవై ఉండాలి. కుండలు చిన్నవైతే తక్కువ ప్రాంతాన్ని కవర్ చేస్తాయి కాబట్టి మీకు అవి ఎక్కువ సంఖ్యలో అవసరమవుతాయి. కుండ గోడ 1 సెంటీమీటర్ మందంగా ఉండాలి. ఇది మరీ మందంగా ఉంటే అందులోంచి నీళ్లు తక్కువగా బయటకు వస్తాయి. కానీ గోడ మీద సన్నగా ఉంటే కుండని మట్టిలో పాతి పెట్టినప్పుడు తేలికగా విరిగిపోతుంది. కుండని పెడితే దాని మెడ నేలకి సమానమైన ఎత్తులో ఉండాలి. ఒక గుండ్రటి గుంటని తవ్వాలి. కుండ కన్నా గుంట పెద్దదిగా ఉండాలి. గుంట సైజుని కుండ సైజుకి సర్దుబాటు చేయాలి. తవ్విన మట్టిని పక్కకి పెట్టాలి. కొందరు రైతులు ఈ మట్టిని రెట్టింపు మొత్తంలో బాగా కుళ్ళిన పొలం ఎరువుతో కలిపి ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని గుంటలో పోస్తారు. ఇది నేలకి సారాన్ని చేర్చి మొక్కలు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. కుండని గుంట మధ్యలో పెట్టి మిగిలిన మిశ్రమంతో కానీ త్రవ్విన మట్టితో కానీ కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండ మెడ బయటికే ఉంచాలి. ఇప్పుడు కుండల్లో మంచినీళ్లు నింపి అవి ఆవిరైపోకుండా మట్టి మూతలు పెట్టాలి.
2: ఎండకి నీళ్లు ఆవిరైపోకుండా కుండకి మూత పెడతాం. రెండోది, పురుగులేవైనా కుండలో పడవచ్చు, నాచు పెరగవచ్చు. అలా జరగకుండా మేము కుండకి మూత పెడతాం.
3: సరియా,
0: కుండ మెడ నుంచి 20 నుండి 30 సెంటీమీటర్ల దూరంలో కుండ చుట్టూ దోస, బెండ వంగ వంటి 4-5 కూరగాయల విత్తనాలు గాని మొలకలు గాని నాటాలి. వరుసగా మొలకల మధ్య కూడా ఒకేలాంటి దూరం ఉండాలి. ఒక్కో కుండ దానికి 40 సెంటీమీటర్ల వరకు మట్టిని తడుపుతుంది. కాబట్టి మీ కూరగాయల తోటలో కుండలను 80 సెంటీమీటర్ల ఎడంలో పాతిపెట్టండి. కుండలు ఆరినప్పుడల్లా కొద్ది రోజులకోసారి వాటిలో నీళ్లు పోస్తుండాలి. కొన్నేసి వారాలకు ఒకసారి చొప్పున నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కలపవచ్చు. ఇది మొక్కలు బాగా పెరగడానికి దోహదపడుతుంది.
2: కుండలో పోయడానికి గ్రోత్ ప్రమోటర్ ని మేము స్వంతంగా తయారు చేస్తాం. కిలో అరటి పండ్లు, కిలో బెల్లం, 5 లీటర్ల మజ్జిగ, 5 లీటర్ల లేత కొబ్బరి నీళ్లు తీసుకుని అన్నిటినీ కలిపి గుజ్జులా చేసి డబ్బాలో పోసి కీటకాలు దోమల బారిన పడకుండా ఒక గుడ్డ కప్పుతాం. టానిక్ తయారయ్యే వరకు రోజు ద్రవణాన్ని బాగా కలపాలి. అప్పుడు లీటర్ గ్రోత్ ప్రమోటర్ ను 10 లీటర్ల నీళ్లలో కలిపి కుండలో పోస్తాం. ఇది పంటకు అవసరమైన పోషకాలను అందిస్తుంది కాబట్టి పంట ఆరోగ్యంగా చక్కటి పోషణతో పెరుగుతుంది.
0: కొబ్బరి నారలకి కుండకి కాండానికి మధ్య 60 నుంచి 90 సెంటీమీటర్లు వదిలేయాలి. మామిడి మొక్కలకైతే కుండకి కాండానికి మధ్య 50 నుంచి 75 సెంటీమీటర్ల దూరం ఉండాలి. 4 మీటర్ల దూరంలో నాటినా కొద్దిగా ఎదిగిన పళ్ళ చెట్లయితే 2 చెట్లకి మధ్య ఒక కుండ ఉంచాలి. చెట్లు మరింత ఎడంగా ఉంటే చెట్టు మొదలుకి కుండకి మధ్య 1-2 మీటర్లు వదిలేయాలి.
2: ఎదిగిన మా కొబ్బరి చెట్లకు పోషకాలు లేవు, అవి బలహీనంగా కనిపించేవి. తెగుళ్ళు జబ్బులు తేలిగ్గా సోకుతాయి, వాటి దిగుబడి తగ్గిపోతుంది. ఆందోళన పడ్డాను, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. చెట్లకు దగ్గరలో కుండలను పాతి వాటిలో క్రమం తప్పకుండా గ్రోత్ ప్రమోటర్ ను జోడించమని మా పొరుగామె సలహా ఇచ్చింది. దాన్ని నేను పాటించాను. ఇప్పుడు మా చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయి, దిగుబడి కూడా పెరిగింది. సంతోషంగా
4: ఉన్నాను.
1: నేను 2 చెట్ల మధ్య కుండను పాతి పెడతాను. కుండ చుట్టూ అంతర పంటగా బెండ వంగ మిరప వంటి కూరగాయలు వేస్తాను. దాంతో కూరగాయలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతే నీళ్లు, అదే మొత్తం సేంద్రీయ

0: ఎరువులతో మనకు కూరగాయల నుంచి అదనపు ఆదాయం వస్తుంది. మొత్తం మీద ఇది లాభదాయకమే.
1: మట్టి కుండలు దొరకపోతే బదులుగా ప్లాస్టిక్ సీసాలు వాడవచ్చు. సీసాల్లో నీళ్లు తేలిగ్గా నింపడానికి పైభాగాన్ని కత్తిరించండి. వేంట్ చేసిన మేకుతో గాని, వైర్ మెటల్ చూబతో గాని సీసా దిగువ భాగంలో బెజ్జాలు పొడవండి. ఎన్ని బెజ్జాలు చేస్తే నీళ్లు అంత తొందరగా ప్రవహిస్తుంది. సీసాలోకి మట్టి వేళ్లు చేరి బెజ్జాలు మూసుకుపోకుండా తమిళనాడు రైతులు ఓ తెలివైన పరిష్కారాన్ని కనిపెట్టారు.
2: కుండలు దొరక్కపోతే సీసాలతో పంటలకు నీరు పెడదామనుకున్నాను. సీసాలకి బెజ్జాలు పొడిచి సీసాకి గోనె సంచిని చుట్టి మట్టిలో పాతి పెడతాను. ఇలా చేస్తే బెజ్జాలు మూసుకుపోకుండా నీరు మామూలుగా బయటకొస్తుంది. నా ఇతర రైతు నేస్తాలకు కూడా ఇదే సలహా ఇచ్చాను. దాన్ని వాళ్లు పాటించారు. అందుకనే నీటి కొరత ఉన్నా మా పంటలన్నీ చాలా ఆరోగ్యంగా పోషణతో కనిపిస్తాయి.
1: సీసాలను మట్టిలో పాతి వాటి మూతులని నేల మీదికి ఉంచాలి. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. పాతి పెట్టిన మట్టి కుండల్లో నీళ్లు పోయడం అనే చిట్కాని వేలాది సంవత్సరాలుగా విజయవంతంగా వాడడం జరుగుతుంది. ఇతర సాగునీటి పద్ధతుల కన్నా కుండ సాగుకి నీళ్లు తక్కువ కావాలి. పొడి ప్రాంతాలు, ఉప్పుడు భూములు, నిటారుగా ఉన్న వాళ్లుల్లో నిన్ను చేపట్టవచ్చు. గుంటలు తవ్వి అప్పుడు వచ్చిన మట్టిని రెట్టింపు కంపోస్టుతో కలపాలి. మట్టి కంపోస్టుల మిశ్రమంతో గాని మట్టితో గాని కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండలని కొన్ని రోజులకోసారి గాని ఆరిపోయినప్పుడు గాని నీళ్లు నింపాలి. కొన్ని వారాలకోసారి నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కూడా కలపవచ్చు. కుండ సాగుతో మీరు ప్రతి చుక్కకు ఎక్కువ పంటను పండించవచ్చు.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనరాజు కాంప్లెక్స్, శ్రీ మౌండమ గుడి దగ్గర విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9177612669. వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు,
1: ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబి యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
0: వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742455.

0: గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
1: మరికొద్ది క్షణాల్లో అది సంగతి కార్యక్రమాన్ని వింటారు.
0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్.

0: డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆది సంగతి. మీరు వింటున్నారు రేడియో ఇష్ను 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జోదయ. లిజనర్స్, చూడటానికి ఆవిరి కుడుముల్లా కనిపించినా ఇవి ఎదురుగా ఉన్నాయంటే వరుస పెట్టి 5-6 లాగించేయాలనిపిస్తాయి. చాట్, పానీపూరి, నూడిల్స్, మంచూరియా వంటి వంటకాలతో పోటీ పడుతూ కోరుకున్న రుచుల్లో దొరికేస్తూ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి ఇవి. ఈ మధ్య ఎక్కడ చూసినా కనిపిస్తూ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేస్తూ నోరేరిస్తున్న మోమోల గురించే అండి నేను చెప్పేది. కొంతకాలంగా ఆహార ప్రియుల ఫేవరెట్ ఫుడ్గా మారిపోయిన ఈ మోమోల ముచ్చటేంటో కాస్త చూసే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంత ఎంపికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622344.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. వీధి చివరను ఉండే చాట్ బండి కమ్మని వాసనతో స్వాగతిస్తే మరో 4 అడుగులు ముందుకేసామా? చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో తయారు చేసే వేడి వేడి నూడిల్స్ మంచూరియా గుమగుమలు నోరూరుస్తాయి. లేదు, స్నేహితులంతా ఏ బేకరీలోనో సరదాగా సిట్టింగ్ వేసి కబుర్లు మొదలు పెడితే ఆ మాటల మధ్యలోనే పిజ్జా, బర్గర్, వెజ్ రోల్స్ ఇలా ఎన్నెన్నో బేకరీ పదార్థాలను రుచి చూసేయచ్చు. ఇవన్నీ తెలిసినవే, ఎప్పుడు ఉండేవే కాబట్టి ఇంకాస్త వెరైటీగా ఏదైనా ట్రై చేద్దామా అని కోరుకునే ఫుడీలకు ఇప్పుడు మోమోస్ తయారీ సెంటర్లు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆవిరి మీద ఉడికించడం నుంచి గ్రిల్ చేయడం వరకు రకరకాల పద్ధతుల్లో తయారు చేసే ఈ మోమోలు కోరుకున్న రుచుల్లో, రంగుల్లో, షేపుల్లో వచ్చేస్తూ అన్ని వయసుల వారికి మెప్పిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద రెస్టారెంట్లలో మాత్రమే లభించిన మోమోలు ప్రస్తుతం ఇతర ఫాస్ట్ ఫుడ్ మాదిరి అన్ని చోట్ల దొరుకుతుండటంతో ఇవి అందరికీ ఫేవరెట్ అయిపోయి ఏ వేలప్పుడైనా తినేందుకు చక్కని ఎంపికవుతున్నాయి. ఇదంతా బానే ఉంది, కానీ నూడిల్స్ అనగానే చైనీల వంటకం అని టక్కున చెప్పేస్తాం. మరి ఈ మోమోల సంగతి ఏంటి? ఇవి ఎక్కడ పుట్టాయో కూడా తెలియాలిగా. మోమోస్ ఆర్ డంప్లింగ్స్ ఇలా ఏ పేరుతో పిలిచినా వీటిని తొలిసారి తయారు చేసింది టిబెట్ వాసులేనట. అవును, 14వ శతాబ్దంలో ఈ మోమోలను టిబెటన్లు వండారు. కొన్నాళ్లకు నేపాల్ కు వలస వెళ్లి స్థిరపడిన కొందరు టిబెట్ వాసులు అక్కడ వీటిని చేయడంతో నేపాలీలు తమ వంటకాల జాబితాలో మోమోలను చేర్చుకుని పండుగలు, ప్రత్యేక వేడుకల్లో వీటిని తయారు చేయడాన్ని ఓ సంప్రదాయంగా పెట్టుకున్నారట. అలా అలా 1960 ప్రాంతంలో భారత్కు టిబెటన్లు ఎక్కువ సంఖ్యలో వచ్చి లదక్, డార్జిలింగ్, ధర్మశాల, సిక్కిం తదితర ప్రాంతాల్లో స్థిరపడడంతో అవన్నీ మోమోల తయారీ కేంద్రాలుగా మారిపోయి నెమ్మదిగా ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. మరో కథ ప్రకారం కాఠ్మాండుకు చెందిన నేవార్ వర్తకులు టిబెట్ నుంచి ఇండియాకు సిల్క్ రూట్ ద్వారా వస్తూ మోమోలను తీసుకురావడంతో అప్పటి నుంచి నేటి వరకు ఇవి రకరకాలుగా మారుతూ వచ్చి ఇప్పుడు కోరుకున్నట్లుగా దొరికిస్తున్నాయి. సో లిసనర్స్, మరి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్సుబిషి డైకిన్ ఎల్జీ సామ్సంగ్ లాయిడ్.

0: బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. నేవార్ భాషలో మోమ్ అంటే ఆవిరి మీద ఉడికించడం అని అర్థం. ఒకప్పుడు గోధుమ పిండితో చపాతీని తయారు చేసి అందులో మాంసాన్ని పెట్టి అంచుల్ని ఓ పద్ధతి ప్రకారం మూసి ఆవిరి మీద ఉడికించడంతో మోమోలు రూపుదిద్దుకున్నాయి. రోజులు మారే కొద్దీ వీటి తయారీతో పాటు ఫిల్లింగ్స్ కూడా మారుతూ రావడంతో రూపం, రంగు, రుచుల్లోనూ తేడా వచ్చింది. ఇప్పుడు ఎక్కువగా మైదాను వాడుతున్నా ఫిల్లింగ్లుగా నచ్చిన పదార్థాలు వాడేస్తున్నారు. మాంసాహారాన్ని ఇష్టపడేవారి కోసం చికెన్, మటన్, ఫ్రాన్స్ మోమోలు దొరుకుతుంటే శాకాహారుల కోసం క్యాబేజ్, క్యారెట్, బీన్స్, పన్నీర్, మష్రూమ్, చీజ్ ఇలా ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక వీటిల్లో వైవిధ్యం తీసుకొచ్చేందుకు ఆకృతిని కూడా గుండ్రంగానే కాకుండా కుడుముల తరహాలోనూ మార్చేస్తున్నారు షెఫ్లు. అలాగే గులాబీ పువ్వుల మాదిరి తయారు చేసినవి దొరికేస్తున్నాయి. సాధారణంగా మోమోలంటే తెల్లగానే ఉంటాయి, అయితే అందులోనూ వెరైటీ ఉండాలని పిండికి పాలకూర, బీట్రూట్, క్యారెట్, గుమ్మడి, పసుపు తదితరాలను కలిపి రెయిన్బో రంగుల్లోనూ తీసుకొచ్చేస్తున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా చాక్లెట్, డ్రై ఫ్రూట్స్, కోవా తదితరాల రుచుల్లోనూ వచ్చేస్తున్నాయి. వీటి తయారీలో మరిన్ని ప్రయోగాలు చేస్తున్న మాస్టర్ షెఫ్లు మోమోలను కేవలం ఆవిరి మీదే ఉడికించి వదిలేయకుండా డీప్ ఫ్రైడ్, గ్రిల్, పాన్ ఫ్రైడ్, తందూరి, ఓపెన్ ఇలా ఎన్నో రకాలుగా వండేస్తున్నారు. అంతేనా, మంచూరియా తరహాలో చేసే చిల్లీ గార్లిక్ రకము, సూప్లో వేసే వెట్ మోమోస్ కూడా వస్తున్నాయి. వీటిని ఏ పద్ధతిలో తయారు చేసినా కాంబినేషన్గా పక్కన చట్నీ లేదా సాస్ ఉంటేనే నిండుదనం కాబట్టి ఇప్పుడు దాన్ని రకరకాలుగా అందిస్తున్నారు. అలా వస్తున్న వాటిల్లో మోమోల కోసమే ప్రత్యేకంగా సాస్లు ఉంటున్నాయి. అలాగే మయోనైస్, టమాటో గార్లిక్ క్రష్ చట్నీ, గ్రీన్ చట్నీ వంటివి అందిస్తున్నారు. సాధారణంగా మోమోలను ఉడికించే పాత్రను మక్టు అంటారు. ఒకప్పుడు దీన్ని వెదురుతోనే తయారు చేసేవారు. ఇప్పుడు వీటి వినియోగం పెరగడంతో ఈ పాత్ర కూడా 2-3 వరుసల్లో స్టీల్లోనూ దొరుకుతుంది. ఇక అప్పటికప్పుడు మోమోలు తినాలని కోరుకునే వారి కోసం సాసులతో కలిపి ఉండే ఇన్స్టెంట్ మోమో ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. అదండి సంగతి. వాతావరణం చల్లగా ఉన్నా, 4 చినుకులు పడుతున్నా గబగబా వంటింట్లోకెళ్ళి బజ్జీ లేదా పకోడీ ఏం చేసుకుందామా అని ఆలోచించకుండా మోమోస్ ట్రై చేసుకోండి. మోమోస్ ట్రై చేశామనుకోండి, ఓవైపు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు వేడివేడిగా వీటిని తింటూ మోమోలా మజాక అనుకుంటూ రుచిని ఆస్వాదించేయచ్చు. సో లిజనర్స్, ఇదండి ఈనాటి ఆది సంగతి కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4 సైనింగ్ ఆఫ్. నేను మీ ఆర్జే ఉదయ.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మరికొద్ది క్షణాలు మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.

0: హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో ఇష్టో 90.4. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ లిజనర్స్. మరి ఈరోజు మీతో మాట్లాడేయడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకున్నా మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో ఇష్టో 90.4.
1: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
2: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
1: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
2: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
3: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CBRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ PDM స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
5: డాక్టర్ S పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
6: డాక్టర్ P ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ N మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
7: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
8: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
7: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ KSV రమేష్ MDS చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు,
8: డాక్టర్ పసుపులేటి శ్వేత MDS నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
7: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
8: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
7: సంప్రదించండి
8: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
7: సెల్ 9177612669.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ టు మాస్ టైం పాస్ లిజనర్స్. మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
9: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
9: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరోడు గ్రామం, హరినాథ్ రెడ్డి. బాగున్నారు మేడం?
0: బాగున్నాం హరినాథ్ రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారండి?
9: బాగున్నాం మేడం. మీకు, స్టాఫ్ అందరికి, విజయ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
0: మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలండి
9: మేడం. పవిత్ర బంధం మేడం సినిమా పేరు.
0: ఆ మూవీ నుంచి
9: గాంధీ పుట్టిన దేశం అనే పాట ఉంటది మేడం. ఈరోజు గాంధీ జయంతి కదా మేడం.
0: అవునండి.
9: ఎందుకంటే చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకని ఒక సందేశం ఇచ్చిన మహాత్మా గాంధీ మేడం. అవును మేడం.
0: మరి రోజు గాంధీ జయంతి కాబట్టి ఆయన ఒకసారి మనం స్మరించుకుని ఆయన గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నానండి. చెప్తా?
9: అడగండి మేడం, అడగండి మేడం.
0: గాంధీజీ గారి పూర్తి పేరేంటి?
9: మహాత్మా గాంధీ కదా మేడం.
0: మహాత్మా గాంధీ అయినా ఆయన పూర్తి పేరు?
9: అవును మేడం. మా ఏమో పూర్తి కరమ్చంద్ గారు, ఏదో పెద్ద పేరు ఉంది మేడం ఆయనకి. మహాత్మా గాంధీ అనే షార్ట్ కట్ లో అంటారు మేడం.
0: మరి ఆయన ఏ సంవత్సరంలో ఎక్కడ పుట్టారు?
9: తెలియదు మేడం, అవన్నీ తర్వాత మీరేమైనా చెప్తే వింటాను మేడం.
0: ఓకేనండి. మరి
9: ఎందుకంటే మనకి ఉప్పు సత్యాగ్రహంతో మౌనంగా చాలా మనకి సంపాదించి పెట్టిన దానికి మనం ఈ స్థితిలో ఉన్నాం మేడం. లేకుంటే ఎవరి చేతిలో ఉంటామో తెలీదు.
0: అవును అవును.
9: ఆయన ఎందుకంటే ఆయన ఎన్నేళ్ళున్నా, 100 ఏళ్ళు బతికినా కూడా 1000 ఏళ్ళలో జ్ఞాపకార్థం మేడం.

0: ప్రతి ఒక్కటి మంచి పని చేసిన వాళ్ళు.
1: అవునండి,
0: మనమే కాదు మనం ఎవరైనా గుర్తించుకోవాలి ప్రతి మంచి చేసిన మనిషిని.
1: మీరు చాలా బాగా చెప్పారు, నిజమే.
0: అదొకటి మేడం, ఎవరైనా కానీ మేళ మేలు చేయకుండా చింతలే చెడు తలపెట్టుకుంటే చాలు మేడం.
1: నిజమే నిజమే.
0: అవును మేడం, ఈ పాట మీకోసం, మాకు మా కుటుంబ సభ్యుల కోసం, వింటున్న అందరి కోసం మేడం.
1: ఓకేనండి,
0: ధన్యవాదాలు మేడం.
1: మరి మీరు అడిగిన వారందరికీ ఈ సాంగ్ అయితే డెడికేట్ చేస్తూ మీరు కొన్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లేస్ చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారా?
0: బాగున్నాం నరేంద్ర రెడ్డి గారు, మీరెలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం. ముందుగా గాంధీ జయంతి రోజున మీకు శ్రోతలకు అందరికి శుభాకాంక్షలు మేడం.
0: మీకు కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి.
1: మేడం, గాంధీ జయంతి గారిని, గాంధీ జయంతిని జరుపుకునేదే కాదు మేడం, మనం కూడా మనం వీలైన కాడికి ఆయన దిశలో పయనిస్తే చాలా మంచిది మేడం.
0: అవునండి.
1: కాబట్టి మనం చెప్పండి మేడం.
0: మరి ఈరోజు గాంధీ జయంతి కాబట్టి గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన గురించి కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నానండి.

0: అడగండి మేడం.
1: గాంధీజీకి మహాత్మా అనే పేరు ఎవరిచ్చారు తెలుసా?
0: గాంధీజీకి మహాత్మా అనే పేరా మేడం? ఐడియా లేదు మేడం.
1: అవునా? పోనీ, ఆయన ఎక్కడ పుట్టారో తెలుసా మీకు?
0: పోర్బందర్ లో పుట్టారు మేడం.
1: అవును
0: అవును మేడం.
1: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
0: ఆయన పూర్తి పేరు వచ్చి మోహన్ చంద్ కరణ్చంద్ గాంధీ మేడం.
1: అవునండి.
0: మళ్ళీ వస్తే ఈరోజు దొంగరాముడి మేడం, నాగేశ్వరరావు గారి
1: ఆ మూవీ నుంచి
0: ఆ సినిమాలో బలే తాత మన బాపూజీ అనే పాట మేడం.
1: ఓకేనండి.
0: ఈ పాట వచ్చి స్వరూప సాయి పూజ ప్రత్యక్ష దిలీప్ చంద్రారెడ్డి అన్విత పూజ ధనంజయ పోలయ్య రామయ్య సర్దార్ బండార్ చిమ్ముత్తుల గుప్తా గారు మాణిక్యాలరావు గారు బ్రహ్మయ్య గారికి మేడం.
1: ఓకేనండి. మరి మీరు అడిగిన వారందరికి సాంగ్ అయితే డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం మేడం. లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగుండ మేడం, అందరం మంచిగా మేడం, అందరం మంచిగా మేడం, మీరు కూడా మంచిగా కోరుకుంటారు మేడం.
0: చాలా చాలా ధన్యవాదాలండి మీ అభిమానానికి
1: మేడం.
0: మరి ఈ రోజు గాంధీ జయంతి కదా?
1: అవును మేడం, గాంధీ జయంతి ఉంది, లాల్ బహదూర్ శాస్త్రి గారు జయంతి కూడా ఉంది మేడం, రెండు ఉన్నాయా ఈ రోజు జరిగి?
0: అవునండి.
1: అవును మేడం.
0: మరి ఆయన గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నారు.
1: లేదు మేడం, చెప్పండి మేడం, తెలుస్తున్నా చెప్తా లేకపోతే మీరు చెప్తారు కానీ చెప్పండి మేడం.
0: గాంధీజీకి మహాత్మా అనే బిరుదు ఎవరిచ్చారు?
1: మహాత్మా ఎవరు మేడం, తెలియదు మేడం. అదే ఇంకా గాంధీ అయితే పుట్టింది అయితే 1860లో పుట్టింది మేడం, అక్టోబర్ 2 నాడు.
0: ఎక్కడ పుట్టారు పోను ఆయన?
1: పెరంబూతురు ఉంది మేడం, అది ఎవరు గారు?
0: ఏంటండి?
1: బందర్ లో ఉందన్నమాట, అది ఉంది మేడం, అది తెలియదు మేడం. ఇంకా

0: సరే మరి నేను లాస్ట్ లో చెప్తానండి ఆన్సర్స్.
1: లాస్ట్ చెప్పండి మేడం ఏంటో మేడం అన్ని.
0: ఓకేనండి.
1: మహాత్మా గాంధీ గురించి లాస్ట్ అన్ని చెప్పండి మేడం ఏంటో.
0: సరేనండి
1: మేడం. నాకు సినిమా సినిమా పేరే గాంధీ పుట్టిన దేశం మేడం.
0: ఆ మూవీ నుంచి
1: టైటిల్ సాంగ్ మేడం గాంధీ పుట్టిన దేశం రఘురాముడు వెళ్ళిన రాజా అని పడదు మేడం.
0: ఓకేనండి.
1: మా మిత్రులు మేడం
0: చెప్పండి.
1: కర్నూలులో ఉంటాడు మేడం. కర్నూలులో ఉంటాడు ముఖ్యంగా బ్రహ్మయ్య గారు. మహబూబ్నగర్ జిల్లాలో ఉంటారు మేడం ఇద్దరు మిత్రులు నాకు, పులిపాటి వెంకటేష్ గారు, బాలాజీ గారు. సాతాపూర్లో ఉంటారు మేడం నాయశెట్టి గారు. వీళ్ళు ముగ్గురు నలుగురికి డీల్కెట్ మేడం పాట ఇది.
0: ఓకేనండి. మరి మీరు అడిగిన వారందరికి ఈ సాంగ్ని అయితే డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లేస్ చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారా?
0: బాగున్నాం పుల్లన్న గారు, మీరెలా ఉన్నారండి?
1: ఆరోగ్యంగా బాగున్నాం మేడం. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేడం గారు.
0: నేను చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నానండి.
1: ఈరోజు టాపిక్ మేడం గారు గాంధీ గురించి కదా?
0: అవునండి.
1: ఆయన పూర్తి పేరు మోహన్ లాల్ కరణ్ చంద్ గాంధీ మేడం గారు.
0: మరి పుట్టిన ఊరు?
1: గుజరాత్ దగ్గర పోర్బందర్ గ్రామం మేడం గారు.
0: మరి ఆయనకి మహాత్మాని బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా?
1: ఆయన సత్యాగ్రహ యోధుడు కదా మేడం గారు.
0: అవును.
1: ఉప్పు సత్యాగ్రహాలు అన్ని జయించిన వ్యక్తి కదా, మనకు స్వతంత్ర దినం స్వతంత్రం తెచ్చిన వ్యక్తి కదా.
0: అవునండి.
1: అన్ని పోరాటాలను విజయాలు సాధించిన వ్యక్తి కదా.
0: అవును.
1: ఇప్పుడు అన్ని నోట్ల పైన ఉండేది ఆయన కదా మేడం గారు.
0: అలా మేడం గారు,
1: అన్ని నోట్ల పైన ఉండేది ఆయన కదా మేడం గారు. మేడం గారు
0: మరి ఆయనకి మహాత్మాని పేరు ఎవరు ఇచ్చారో చెప్పలేదు.
1: ఆయన ఇచ్చిందేది ఇంకెవరు ఇస్తారు మేడం గారు, మనమే కదా అందరు ఇచ్చింది. ఆయన మహా ఇది కదా, గొప్ప వ్యక్తి కదా.
0: అవునండి. కానీ మహాత్మాని పేరు ఒకళ్ళు ఇచ్చారు, ఆయన గురించి మీకు లాస్ట్ లో చెప్తాను.
1: అవును అవును మేడం గారు, అది చెప్పండి మేడం గారు.
0: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: యశోద కృష్ణ మేడం గారు, పున్నల విరిసిన వేళలో వెన్నెల విరిసిన వేళలో ఆడుదమా పాడుదమా అనే పాట మేడం గారు.
0: మూవీ పేరు ఏంటండి?
1: యశోద కృష్ణ మేడం గారు.
0: ఓకేనండి.
1: వందనాలు మేడం గారు.
0: ఆ సాంగ్ లేదండి, ఇంకా వేరేదేమైనా అడుగుతారా
1: మేడం గారు?
0: ఆ సాంగ్ లేదు, వేరే సాంగ్ ఏమన్నా అడుగుతారా?
1: అవునా మేడం గారు. అందులోనే ఊగింది ఊగింది నాలో అనేది ఉందా మేడం గారు?
0: ఆ ఉందండి.
1: అది వినిపించండి మేడం గారు అట్లయితే. ఊగింది నాలో ఆనంద డోల, వేగింది నాలో మనసు అనే సాంగ్ ఉంటుంది మేడం గారు.
0: ఫస్ట్ మీరు ఇంకొక సాంగ్ అడిగారు కదండి, ఆ సాంగ్ ఏంటి?
1: అదే అదే, పొన్నులు విరిసిన వేళలో వెన్నెల విరిసిన వేళలో ఆడుదమా పాడుదమా అనే పాట ఇంతకుముందు వినిపించినారు మేడం గారు. ఇంతకు ముందు రెండు సార్లు అడిగినాను.
0: అవునా, ఒకసారి
1: అదే వినిపించండి మేడం గారు, పొన్నులు విరిసిన వేళలో అనే పాటను.
0: ఓకేనండి, చూసి వేస్తాము.
1: సరే మేడం గారు.
0: మరి మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళుతుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
3: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
2: ఫోన్ 0881622345. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్, భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
5: హలో, నమస్తే. శుభసాయంత్రం మేడం.
4: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లి నుంచి మస్తాన్ బాషా మేడం. బాగున్నారు మేడం?
4: బాగున్నాం మస్తాన్ బాషా గారు, మీరెలా ఉన్నారండి?
5: బాగున్నాం మేడం, దేవుడి దయ, పెద్దవారి ఆశీస్సులు.

0: మరి ఈరోజు గాంధీ జయంతి కదా?
1: అవును మేడం, ఈరోజు గాంధీ జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి.
0: అవునా?
1: అవును మేడం.
0: రేడియో విష్ణు తరపున అందరికి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు.
1: మేడం చెప్పండి మేడం. ఈరోజు
0: మరి అందుకని చెప్పి గాంధీ గారి గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నానండి.
1: ప్రశ్నలు అంటే కష్టమే మేడం. ఏంటంటే మనం పెద్దగా చదువుకోలేదు.
0: పర్లేదు, ట్రై చేయండి.
1: సరే, మామూలుగా మీరు చెప్తారు కదా, చెప్పండి మేడం.
0: గాంధీజీ గారి పూర్తి పేరేంటి?
1: మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ.
0: ఆయన ఎప్పుడు పుట్టారు?
1: అది లేదు మేడం, కరెక్ట్గా అది ఐడియా లేదు.
0: పోనీ ఎక్కడ పుట్టారో తెలుసా?
1: లేదు మేడం, ఐడియా రావట్లేదు. అంటే మామూలుగా ఇది చెప్తుంటాం అప్పుడప్పుడు, ఇప్పుడు ఐడియా రావట్లేదు.
0: మరి ఆన్సర్స్ అయితే నేను లాస్ట్లో చెప్తాను, వినండి.
1: అలాగే మేడం, ధన్యవాదాలు.
0: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: మేజర్ చంద్రకాంత్ సినిమాలో నుంచి పుణ్యభూమి నా దేశం.
0: ఓకేనండి
1: మేడం. మా ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం. హాయ్ మేడం.
0: ఓకేనండి,
1: ధన్యవాదాలు మేడం.
0: మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కొన్ని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: నారు పోశావా, నీరు పెట్టావా, కోత కోశావా, కుప్పలూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్యమెత్తుకుని తిని బతికే నీకు శిస్తంజు కట్టాలరా?
1: అని పెళ పెళ సంఖ్యళ్ళు దెంచి స్వరాజ్య పో

0: అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సాతాపు నుంచి నాగశెట్టి మేడం.
0: నాగశెట్టి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం.
0: మరి రోజు గాంధీ జయంతి కదా, ఆయన గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగాను.
1: విన్నాను మేడం, విన్నాను.
0: మరి వాటికి ఆన్సర్స్ చెప్తారా? హలో,
1: చెప్పండి మేడం.
0: మరి గాంధీ గారి పూర్తి పేరేంటండి?
1: కరమ్చంద్ కరమ్చంద్ గాంధీ మేడం, మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ మేడం.
0: ఓకేనండి. మరి ఆయన ఎక్కడ పుట్టారు? హలో,
1: వస్తలేదు మేడం, ఐడి అన్నట్టుకు వస్తలేదు.
0: సరే మరి లాస్ట్లో ఆన్సర్స్ చెప్తాను, అప్పుడు వినండి.
1: ఆయన బిరుదిచ్చింది మాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకుంటా మేడం. మహాత్మాని
0: బిరుదిచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్.
1: రవీంద్రనాథ్ ఠాగూర్ అని అనుకుంటున్నాను మేడం.
0: ఓకేనండి. మరి ఆన్సర్స్ నేను లాస్ట్లో చెప్తాను.
1: థ్యాంక్స్ మేడం.
0: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: బడిపంతులు మేడం.
0: ఆ మూవీ నుంచి
1: ఏదైనా మంచి పాట ఏంటి మేడం?
0: ఓకేనండి.
1: థ్యాంక్స్ మేడం.
0: మరి మీరు కోరుకున్నట్టే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా. స్వామి చిట్టు తల్లి, శుభ సాయంత్రం. బండారు త్రిమూర్తులు గుప్త, పెద్దాపురం.
0: శుభ సాయంత్రం త్రిమూర్తులు గారు, ఎలా ఉన్నారండి?
1: బాగున్నామ్మా. మీరు చేస్తున్న షో వింటున్నాం, ఒక పక్క ట్రై చేస్తున్నాం, ఒక పక్క మీ మాటలు మీరు వినిపిస్తున్న పాటలు వింటున్నాం. మానసికంగా ఆత్మానందంగా ఉన్నాను.
0: అవునా, చాలా చాలా ధన్యవాదాలండి మీ అభిమానానికి.
1: సంతోషం. ముందుగా 1969 అక్టోబర్ 2 గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ జిల్లాలో పోర్బందర్ గ్రామంలో పుట్టినటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్ముల వారు, అనగా మన జాతిపిత బాపూజీ గాంధీ మహాత్ముల వారి జయంతి పురస్కరించుకొని వారికి 1904 పుట్టినటువంటి ఉత్తరప్రదేశ్ లో పుట్టినటువంటి మహానుభావులు, మన భారతదేశ 2వ ప్రధానమంత్రి వారు అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారికి, ఆ ఉభయలకు, ఆ పుణ్యాత్ములు ఇద్దరికి, ఆ మహానుభావులు ఇద్దరికి

0: హృదయపూర్వకంగా మీ ద్వారా నా ద్వారా మన అందరి ద్వారా నివాళి తెలియపరచుకుంటున్నాను. అదే విధంగా గాంధీ మహాత్ముని సేవలకు నిదర్శనగా అందరూ ఆయన మహాత్మ తర్వాత అన్నారు, కానీ మొట్టమొదటిసారి అన్న ఆయన మాత్రం జనగణమన గీత రచయిత, గీతాంజలి రూపకర్త అయినటువంటి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారండి.
1: అవును. మరి ఇంకా క్వశ్చన్స్ అడిగాను.
0: అడగండి, నేను ట్రై చేసినా సార్, అది వినపడదు కదా, నేను విన్నంత వరకు చెప్పేశాను.
1: మరి అక్టోబర్ 2న గాంధీ జయంతి కాకుండా ఇంకొకటి ఉందండి, అదేంటో చెప్తారు? లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఉంది, కానీ దాంతో పాటు ఇంకొకటి ఉంది, అదేమైనా చెప్తారా?
0: గాంధీ మహాత్ముల జయంతి కూడా జరుపుకుంటాం అండి, ప్రపంచ ఆత్మ అహింసా దినోత్సవం అండి. వేళ
1: కరెక్ట్ గా గెస్ చేశారు.
0: ఆయన ఆయన పుణ్యదినాన్ని పురస్కరించుకుని అహింస, ఆయన ఎప్పుడు అహింస పరమో ధర్మ అంటారు కాబట్టి, సత్యమేవ జయతే అంటారు కాబట్టి, ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా, అశోకుడు అశోక చక్రవర్తి అన్నట్టుగా, బుద్ధుడు అన్నట్టుగా అంటారు కాబట్టి, ఆయన పుణ్యతిథిని ఆయన ఆయన జయంతిని పురస్కరించుకొని మనం అహింసా దినోత్సవం జరుపుకుంటాం అన్నమాట. అహింసను ప్రోత్సహించింది ఎవరంటే, హింస చేయకూడదు, అహింస చేయాలి, అహింసతోనే మనం పోరాడాలి, అహింసతోనే మనం స్వాతంత్రం సిద్ధించాలి, లభించాలి, సంపాదించుకోవాలి, ఎటువంటి పొరపచ్చాలు, ఎటువంటి గొడవలు, ఎటువంటి అల్లర్లు, ఎటువంటివి చేయకండి అని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారికి, భగత్ సింగ్ గారికి వారు కొద్దిగా ఆవేశపరులు కాబట్టి, యువతరం కాబట్టి కొద్దిగా అడిగితే వాళ్ళు కూడా వారించేవారండి, ఎవరు మన గాంధీ మహాత్ములు వారు.
1: మీకు చాలా చాలా విషయాలు తెలుసండి.
0: సాయుధ సంగ్రామమే సాధ్యమని, స్వతంత్ర రావడం మన స్వగతమని, ప్రతి మనిషి ఒక సైనికుడే ప్రాణార్పణ చేయాలని అని హిందూ భౌజ్ అని చెప్పేసి మా అన్నారు కాబట్టి, ఆ యొక్క అలాంటి యుద్ధం మనకు వద్దు, మనం ముద్దుగా ప్రేమగా మృదువుగా శాంతియుతంగా, అందుకే వారిని మహాత్మా అని పిలవటానికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని సరే మొట్టమొదటిసారి పిలవటానికి కారణం ఏంటంటే, ఆయనకున్న సద్బుద్ధులు ఎవ్వరికీ లేవండి.
1: అవును అవును,
0: గాంధీ మహాత్మ నిజంగా మహాత్మానే పదానికి నిలవేసిన నిదర్శనం ఎవరంటే మహానుభావి గాంధీ మహాత్ముడేనండి. ఆయన నిజంగా 100% అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గాంధీ మహాత్ముడు మహాత్మా.
1: అవునండి, చాలా బాగా చెప్పారు.
0: అందుకే శ్రీకాంత్ గారిని పెట్టుకో, సినిమా కూడా పేరు మహాత్మానే పెట్టారు. మీకు తెలియాలంటే, మీరు చిన్నవారు కదా, మీకు తెలిసిన సినిమాలో చెప్పాలంటే, కొంతమంది ఇంటి పేరు పాట ఉంటుంది కదా,
1: అవునవును,
0: ఆ పాట గల సినిమా కిట్టవంశీగా డైరెక్టర్ ఆ సినిమా మహాత్మా పేరు కూడా పెట్టేశారు.
1: అవునండి,
0: నేను గాంధీ పుట్టిన దేశం సినిమాలో పాట అడుగుదాం అనుకున్నాను, అడిగేశారు. అందువల్ల నేను ఇప్పుడు ఏమంటానంటే, గాంధీ మహాత్ముడి పేరు వస్తుంది, లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు వస్తుంది కాబట్టి వారిద్దరికి నివాళిగా ఒక పాట అడుగుదాం అనుకుంటున్నాను. అంతకు ముందు మీరు ఏమైనా అడుగుతారంటే అడగండి.
1: లేదు, మీరు సాంగ్ అడగండి.
0: నేను నా దేశం ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి సుశీల బృందం పాడిన పాట, గీత రచన అంకిశ్రీ, సంగీతం సత్యం. నేను నా దేశం పవిత్ర భారత దేశం, సాటి లేనిది దీటు రానిది, శాంతికి నిలయం మన దేశం. నేను నా దేశం అనే పాట అందుబాటులో ఉందమ్మా, సంగీత ఇచ్చిందండి?
1: ఉందండి.
0: ఈ పాట ప్రసారం చేయండి. ఈ పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయా బంగారు తల్లికి, మరియు మా సౌమ్యక్ ఇటు తల్లికి, చిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, బొడ్డేటి జగన్నాథ మాస్టర్ గారికి, శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బైపల్ నాగేశ్వరరావు గారికి, బండారు శంకరయ్య గారికి, నరేందర్ రెడ్డి గారికి, వీరందరి కోసం ప్రసారం చేయమని మా సౌమ్యక్తి మనసారి కోరుకుంటూ, అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, మరోమారు గాంధీ మహాత్ముల జయంతికి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతికి నివాళి తెలియపరుస్తూ, శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ, అహింస పరమో ధర్మ అన్నందుకు ఈవేళ అంతర్జాతీయ అహింసా దినోత్సవం కాబట్టి అందరూ హింసకు దూరంగా అహింసకు దగ్గరగా ఉండాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: మరి మీరు అడిగినట్టే మీరు కోరిన వారందరికీ సాంగ్ అయితే డెడికేట్ చేస్తూ, మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు శంకరయ్య, మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరు పండించి మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు కూడా బాగున్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి. మరి ఈరోజు గాంధీ జయంతి కదా.
1: అవును మేడం.
0: ఆయన గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగానండి.
1: అడిగిన మాత్రం మీరు తూపుతా చెప్పేశారు కదా మేడం ఇప్పుడు.
0: అవునండి.
1: ఆయనకంటే నాలెడ్జ్ బాగుంటది మేడం.
0: ఏంటి
1: నాలెడ్జ్ బాగుంది ఆయనకి?
0: అవునవును,
1: ఇలాంటి చెప్పాలంటే ఆయనే.
0: ఆయన చాలా తెలివిగా సమాధానం చెప్తారు.
1: తెలివిగా, అవును మేడం. ఏదైనా కానీ ఏ ఇప్పుడు వింటున్నా రేడియోలో ఏ చెప్పినా కానీ బాగా ఆయన మైండ్ సెట్ బాగా పనిచేస్తుంది మేడం.
0: అవునండి. మరి మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగమంటారా?
1: అడగండి.
0: గాంధీజీ గుజరాతీ భాషలో రాసిన ఆయన ఆత్మకథ పేరేంటో తెలుసా?
1: అంత దూరం తెలియదు మేడం, నేను అసలు చదువుకొని చదువుకోలేదు అసలు.
0: అయ్యో,
1: నేను కాకపోతే పేరు అడతాం కావాలా? మోహన్ చంద్ కరణ్, అది వాళ్ళు చెప్పేది కాబట్టి అది చెప్దాం.
0: త్రిమూర్తులు గారు చెప్పేశారు కదా,
1: అన్ని చెప్పేసిండ్రు.
0: పోనీ ఇండియాలో గాంధీ గారు ఫస్ట్ నాయకత్వం వహించిన సత్యాగ్రహం ఏంటో తెలుసా పోనీ?
1: తెలియదు మేడం.
0: ఓకేనండి. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: రాముడు భీముడు సినిమాలో నుంచి ఉందిలే మంచి కాలం అనే సాంగ్ వినిపించండి మేడం. మా మిత్రుడు బండారు త్రిమూర్తులు గుప్తా గారికి, మా అక్కయ్య గోలపూడి నాగలక్ష్మి గారికి, బుచ్చి తపలా మస్తాన బాయ్ గారికి, మా బామర్ది సోమనాథ జనార్దన్ గారికి మేడం.
0: ఓకేనండి. మరి మీరు అడిగిన వారందరికీ ఈ సాంగ్ అయితే డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారి ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో టెనిటస్ అలర్జీ సైనసైటిస్ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స
0: ఆదిత్య ఇఎన్టి కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం
4: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా మీ చిగుళ్ల రంగు మారిందా ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్ డీప్ క్లీనింగ్ చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం
5: మన జాతిపిత మహాత్మాగాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన అక్టోబర్ 2న 1869లో గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు మహాత్మా అనే బిరుదుని ఆయనకు మొదట ఇచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీజీ తన ఆత్మకథను గుజరాతీలో

0: సత్యశోధన అనే పేరుతో రాశారండి. భారతదేశంలో గాంధీజీ మొదట నాయకత్వం వహించిన సత్యాగ్రహం 1917లో జరిగింది. దాని పేరు చంపారణ్ సత్యాగ్రహం. మరి నా జీవితమే నా సందేశం అని చాటి చెప్పిన ఆ మహనీయుని అడుగుజాడను మనం ఈరోజు తలుచుకున్నాం. మరి ఇది ఈరోజేటి మస్త్ టైంపాస్. రేపు వచ్చే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, అది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా.

0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: వెన్నెలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్ వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు షోరూమ్స్ కి హాస్పిటల్స్ కి అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్ ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉండి రోడ్ భీమవరం సెల్ 9989838444

0: FM 90.4.
1: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపి, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
2: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. సెప్టెంబర్లో కొత్త సినిమాలు చాలానే వచ్చాయి, కానీ వాటి ప్రభావం అంతంత మాత్రంగా అనిపించింది. నాని హీరోగా నటించిన ది పారడైజ్ మాత్రం మంచి ప్రారంభ వసూలను సాధించింది. ఇప్పుడు అందరి చూపు అక్టోబర్ నెల సినిమాలపై మళ్ళింది. ఈ రోజు నుంచే సినిమాలు విడుదలవుతున్నాయి. ఫాహద్ ఫాజిల్ హీరోగా శశాంక్ ఏలేటి డైరెక్షన్లో తెరకెక్కిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, సందీప్ కిషన్ హీరోగా తమిళనాడు ముఖ్యమంత్రి ఇంకా ప్రముఖ కథానాయకుడు విజయ్ కుమారుడైన జేసన్ సంజయ్ డైరెక్షన్లో రూపొందిన సిగ్మా చిత్రాలు బలమైన ప్రచారం.

ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. వీటితో పాటు తెల్ల కాగితం, అనకాపల్లి, ఎస్ఐ యుగంధర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. డొరోతి, ప్రేమనే ఊర్లో, తత్వం, ఇంప్యూర్, రూపాయి నమహ, ఇలా ఆ జాబితాలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ దసరాకి తారల జోరు మెండుగానే కనిపించబోతుంది. అగ్రహీరో వెంకటేష్ ప్రధాన పాత్రధారిగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇందులో వెంకీ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. డింపుల్ హయాతి, నివేద పేదరాజ్ కూడా ఇందులో మెరుస్తున్నారు. అదే రోజున శ్రీవిష్ణు హీరోగా నటించిన కామ్రేడ్ కళ్యాణ్ కూడా ప్రేక్షకుల ముందుకొస్తోంది. జానకీరామ్ మారెల్లా డైరెక్షన్ వహించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటించారు. అక్టోబర్ 15న రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ 2 రాబోతుంది. విజయవంతమైన జైలర్ కు కొనసాగింపుగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ఇది. రమ్యకృష్ణ, విద్యా బాలన్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, ఇలా పలువురు తారలు ఇందులో అతిథి పాత్రలో కనిపించనున్నారు. మరి 16వ తేదీన విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన రణబాలి ప్రేక్షకుల ముందుకొస్తోంది. రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ఇది. విజయ్ రష్మిక పెళ్లి తర్వాత కలిసి నటించిన మొదటి చిత్రం ఇది. 1800 నాటి కథతో ఓ పీరియాడిక్ చిత్రంగా ఎదురు పొందబోతోంది. మరి ఒకవైపు అగ్రతారల సినిమాలు, మరోవైపు అందుకు ధీటుగా పరిమిత వ్యయంతో రూపొందించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ నెలాఖరు వరకు వినోదాల జోరు కొనసాగనుంది. అక్టోబర్ 17న ఆనంది ప్రధాన పాత్రధారిగా గౌరీనాయుడు డైరెక్షన్లో తెరకెక్కిన గర్విడి లక్ష్మి ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రఖ్యాత జానపద గాయని గర్విడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందిన మూవీ ఇది. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా శైలేష్ కొల్లో డైరెక్షన్లో తెరకెక్కిన ఏమో ఏమో ఇది 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన మూవీ ఇది. 30వ తేదీనే విశ్వక్సేన్ హీరోగా నటిస్తూ డైరెక్షన్ వహించిన కల్ట్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్ కాకర్లాతో కలిసి విశ్వక్సేన్ నిర్మించిన చిత్రం ఇది. ఇంకా చకోరా, ఇట్లో అర్జున, బాబా బాబా బ్లాక్ షిప్, ఇలా మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు ఈ నెలలో విడుదలకు సిద్ధమయ్యాయి. హాస్యం, కుటుంబ వినోదం, పీరియాడిక్ యాక్షన్ కథలు, ప్రేమ కథలు, మాస్, యాక్షన్, ఫ్యాంటసీ, ఇలా అన్ని రకాల జానర్లలో రూపొందిన సినిమాలు ఈ సీజన్లో ప్రేక్షకుల ముందుకొస్తుండడం విశేషం. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. హీరోయిన్ గా ఓవైపు రాణిస్తూనే నిర్మాతగాను ఓటీటీ వేదికగా పలు ప్రాజెక్టులతో వీక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు ప్రియాంక చోప్రా. ఓటీటీలో ఈ మధ్య విడుదలైన హుంకార్ సిరీస్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు ప్రియాంక. ప్రస్తుతం ఆమె రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీని తర్వాత మరో కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్టు, అందులో హీరో సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ది లంచ్ బాక్స్ డైరెక్టర్ రితేష్ బాత్రా రూపొందించనున్న ఈ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో ప్రధాన పాత్రలు పోషించడం కోసం సైఫ్ అలీఖాన్ ప్రియాంక చోప్రాలతో చర్చ చేస్తున్నారంట. పలు భారతీయ, అంతర్జాతీయ అనుబంధ చిత్రాలను రూపొందించిన బాత్రాకు ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకమని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మా చిత్రం స్త్రీ పురుషుల సమస్యలపై ఓ కొత్త దృక్పథాన్ని ఆవిష్కరిస్తోంది. రక్తపాతంతో నిండిన చిత్రాల నుంచి బయటకొచ్చి మా స్వతంత్ర చిత్రాన్ని కాస్త భిన్నంగా చూడాలని ప్రేక్షకుల్ని కోరుతున్నామన్నారు వారాహి మల్లిపాముల. న్యూయార్క్ లో నివసిస్తున్న తెలుగు వారైన ఆమె ఓ ప్రధాన పాత్రను పోషిస్తూ రచయితగా, నిర్మాతగా రూపొందించిన సినిమానే ఇంప్యూర్. యశ మత్తులూరి, సాయికృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. నిశాంతి ఏవాని డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈ నెల 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా వారాహి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన మా ఇంటి బంగారం సినిమాని స్ఫూర్తిగా తీసుకుని మా అమ్మ ఇచ్చిన డబ్బుతోనే ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నా. లాస్ ఏంజల్స్ తో పాటు న్యూయార్క్ లోని చారిత్రక సినిమా విలేజ్ లో ఇప్పటికీ ఈ సినిమా ముందస్తు ప్రదర్శనలు జరిగాయి. అక్కడ మంచి ఆదరణ పొందింది అన్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఒక మనిషి తన స్వార్థం కోసం ఎన్నెన్ని ముసుగులు వేసుకుంటున్నాడో, జీవించకుండా ప్రతి క్షణం ఎలా నటిస్తున్నాడో చెప్పే ఓ ఆసక్తికరమైన

కథతో రూపొందిన సినిమాని మా వేల్ అన్నారు రవిచంద్ర ఆదిత్య. ఈ ఇద్దరు హీరోలుగా నాగేంద్ర ఔల డైరెక్షన్ లో రూపొందిన సినిమా ఇది. అమృత శ్రీవాత్సవ, రాధికారాం హీరోయిన్స్, జి అశోక్, వై మురళి నిర్మాతలు. ఈ మధ్యనే హైదరాబాద్ లో జరిగిన వేడుకలో నటుడు నాగమహేష్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని పంచే చిత్రం ఇది అన్నారు డైరెక్టర్. మనం సాధారణంగా మాట్లాడుకోలేని కొన్ని అంశాలు ఈ సినిమాలో అందంగా చెప్పారు. నేను విడుదల చేయడానికి ముందుకొచ్చానంటే కారణం అదే అన్నారు ప్రముఖ హీరో రానా దగ్గుపాటి. ఆయన స్పిరిట్ మీడియా సంస్థపై ఈ నెల 2న తెలుగులో విడుదలవుతున్న చిత్రం డోరతి. కీర్తి సురేష్, సనంద్, రిషికాంత్ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో రూపొందిన మూవీ ఇది. కార్తిక్ సుబ్రాజ్ డైరెక్షన్ వహించారు. జ్యోతి దేశ్పాండే, గునీత్ మొంగ కపూర్, అచిన్ జైన్ సంయుక్తంగా నిర్మించారు. తమిళంలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది ఈ చిత్రం. బుధవారం హైదరాబాద్ లో ట్రైలర్ ఆవిష్కరణ వేడుక జరిగింది. రానా మాట్లాడుతూ సినిమా చూస్తున్నప్పుడు విరామం సమయానికి వచ్చేసరికి కథంతా మారిపోయింది. అసలు ఎలాంటి కథను చెబుతున్నాడని భయమేసింది. ఆ తర్వాత గర్వంగా అనిపించింది. మన సమాజాన్ని అర్థం చేసుకునేలా ప్రభావం చూపించే కథ ఇది అన్నారు. డైరెక్టర్ మాట్లాడుతూ నా కెరియర్ లో ప్రత్యేకమైన సినిమా ఇది అన్నారు. ఈ కార్యక్రమంలో రిషికాంత్, సనంద్, పవన్, గీత రచయిత, కాసల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
2: ఫోన్ 0881622345.

0: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్ వెల్కమ్ టు థీమ్ మార్క్. మీరు వింటున్నారు రేడియో విషయం 90.4 ఇందు విజ్ఞాన వికాస వినోదాన సంగమం విత్ మీ ఆర్జే నిత్య. మరి లిజనర్స్, ఈ వాటి మన థీమ్ మార్క్ లో బ్యూటిఫుల్ తెలుగు, హిందీ అండ్ తమిళ సాంగ్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఆ సాంగ్స్ ఏంటో వినే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మార్క్. మరి లిజనర్స్, ముందుగా మనం వినబోయే ఫస్ట్ హిందీ సాంగ్ షాహిద్ అండ్ సోనాక్షి సిన్హా గారు కలిసి నటించిన ఆర్ రాజ్ కుమార్ మూవీ నుంచి సారీ కె ఫాల్ సా కభీ మ్యాచ్ కియా రే కభీ ఛోడ్ దియా దిల్ కభీ క్యాచ్ కియా రే. నకాష్ నజీస్, మిత్ర అండ్ ప్రీతమ్ గారు కలిసి పడిన ఈ ఫ్యాంటాస్టిక్ సాంగ్ అయితే మీ గురించి ప్రే అవ్వడానికి రెడీగా ఉంది. విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే వినేసాం కదా. నెక్స్ట్ ఇట్స్ టైమ్ ఫర్ తెలుగు సాంగ్. మన వరుణ్ సందేశ్ అండ్ శ్వేతా బసు గారు కలిసి నటించిన కొత్త బంగారు లోక మూవీ నుంచి నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా. మరి కార్తిక్ గారు పాడిన ఈ మెలోడియస్ సాంగ్ అయితే మీ గురించి ప్లే అవ్వడానికి రెడీగా ఉంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేసాం కదా, నెక్స్ట్ ఇట్స్ టైమ్ ఫర్ తమిళ సాంగ్. మీ గురించి ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ఇప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉంది, విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు

0: లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
3: Okay listeners, beautiful Tamil song edhi vinesangada. Next it's time for a Hindi song. సుశాంత్ సింగ్ అండ్ శ్రద్ధ కపూర్ గారు కలిసి నటించిన చిచోరే మూవీ నుంచి కైరియాత్ సాంగ్ అయితే మీ గురించి వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే వినేశాం కదా. నెక్స్ట్ ఇట్స్ టైమ్ ఫర్ తెలుగు సాంగ్. రణబీర్ కపూర్ అండ్ ఆలియా భట్ గారు కలిసి నటించిన బ్రహ్మాస్త్ర మూవీ నుంచి కుంకుమలా నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా. మరి ప్రీతం అండ్ సిద్ శ్రీరామ్ గారు కలిసి పడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీ గురించి వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఫెంటాస్టిక్ తెలుగు సాంగ్ అయితే వినేసాం కదా. నెక్స్ట్ మీకోసం బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: ఓకే లిసనర్స్, బ్యూటిఫుల్ తమిళ సాంగ్ ఎత్తి వినేసాం కదా. నెక్స్ట్ ఇట్స్ టైం ఫర్ హిందీ సాంగ్. సల్మాన్ ఖాన్ అండ్ సోనమ్ కపూర్ గారు కలిసి నటించిన ప్రేమరతన్ ధన్పాయ మూవీ నుంచి ఆ టైటిల్ సాంగ్ ఏదో మీ గురించి వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: సాంగ్ అయితే వినేశాం కదా, నెక్స్ట్ మీకోసం ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఆ సాంగ్ ఏంటంటారా, సిద్ధార్థ్ అండ్ షాలిని గారు కలిసి నటించిన ఓయ్ మూవీ నుంచి, అనుకోలేదే నాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని. శ్రేయా ఘోషల్ గారు పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీ గురించి వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేసాం కదా. నెక్స్ట్ మీకోసం ఒక ఫెంటాస్టిక్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఓకే లిసనర్స్, ఈ వాటి మన తీన్మార్ లో బ్యూటిఫుల్ హిందీ, తెలుగు అండ్ తమిళ సాంగ్స్ వినేసాం కదా. నెక్స్ట్ ప్రసారం అయ్యే తీన్మార్ లో ఇంకొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4 ఇన్ ది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ నిత్య.
2: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
3: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
4: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు.

ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

0: స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.